ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 19వ రోజు. ఇప్పుడు మంగళధ్వని వింటారు. అనంతరం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

FM Rainbow 101.9. గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం విత్ యువర్ ఆర్చరణ ప్రతాప్ నీలంలో. సమయం 6:11 అండ్ డేట్ డే టుడే ఈజ్ 10th September 2026 అండ్ ద డే ఈజ్ టుడే థర్స్డే, రైట్? సో ఈ డేని ఈ షోని మనము భక్తి పాటలతో ఆ బాబాని గుర్తు చేసుకుంటూ స్టార్ట్ చేసేద్దాం. స్టేట్ ఉండే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

నిలయంలో సమయం 6:23 అవుతుంది. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఫెమ్ రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం విత్ ఆర్ఆర్జే రాణా ప్రతాప్. అండ్ మనం ఇప్పుడు క్షేత్రీయ దర్శిని కార్యక్రమంలో ఏదులాబాద్లోని శ్రీ గోదాదేవి సమేత రంగనాయక స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఏదులాబాద్లోని శ్రీ గోదాదేవి సమేత

రంగనాయక స్వామి దేవాలయం స్థానిక చరిత్ర అండ్ ఆండాల్ అమ్మవారి సాంప్రదాయంతో గట్టిగా ముడిపడి ఉన్న పవిత్ర ప్రదేశం అన్నమాట ఇది. పాత ప్రభుత్వ జనగణన నివేదికలు కూడా ఏదిలాబాద్లోని రంగనాయక స్వామి ఆలయం ముఖ్యమైన మత చారిత్రక ప్రదేశంగా నమోదైందన్నమాట. ఒక్కసారి ఈ ఆలయం యొక్క చరిత్ర విషయానికి వస్తే, ఈ ఆలయం సుమారుగా 600 సంవత్సరాల నాటిదని ఆలయ అర్చకుల కుటుంబం చెబుతుంది. అంటే అప్పలాచార్య అప్పన్న అయ్యంగార్ ఈ ఆలయాన్ని నిర్మించారని పలు వనరులు పేర్కొంటున్నాయి. అయితే ఆలయానికి సంబంధించి ఖచ్చితమైన నిర్మాణ సంవత్సరం విషయంలో వేర్వేరు కథనాలు ఉన్నాయి కాబట్టి సుమారుగా 600 ఏళ్ల నాటి ఆలయం అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. అండ్ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత, గోదాదేవి లేదా ఆండాల్ అమ్మవారు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో ఆండాల్ అమ్మవారికి ప్రసిద్ధి ఆలయం ఉందన్నమాట. అయితే ఏదిలాబాద్ ఆలయాన్ని కూడా ఆండాల్ అమ్మవారి ప్రత్యేక క్షేత్రంగా భక్తులు భావిస్తారు. అందుకే దీన్ని కొందరు ఉత్తర శివిల్లిపుత్తూర్ అని కూడా పిలుస్తారనమాట. అయితే ఇక్కడ మనం ఏదిలాబాద్లో ఈ గుడి అమ్మవారి ఆలయం ఉంది. అయితే గోదాదేవి సమేత రంగనాయక స్వామి ఆలయం అని చెప్పేసి పేరుంది కదా. అయితే గోదాదేవి కథ ఏంటి అండ్ ఎక్కడుంది టెంపుల్, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి కూడా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టేట్ ఉంటుంది ఆకాశవాణి FM 101.9.

స్టూడియో క్లాక్ లో టైం 6:37 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం. అండ్ మనం ఈ క్షేత్రీయ దర్శిని కార్యక్రమంలో ఏదిలాబాద్లోని శ్రీ గోదాదేవి సమేత రంగనాయక స్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే గోదాదేవికి సంబంధించి ఒక కథ ఉందన్నమాట. ఈ ఆలయానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన స్థానిక కథనం ఏంటంటే, ఒక చిన్నారి ఏదిలాబాద్ గ్రామంలో కనిపించిందని అండ్ ఆమెకు ఒక అర్చక కుటుంబం పెంచిందని చెబుతారు. అండ్ ఆ బాలికే గోదాదేవి అవతారమని అక్కడ భక్తులు విశ్వాసం. ఆమెకు శ్రీ రంగనాయక స్వామిపై అపారమైన భక్తి ఉండేదని, చివరకు స్వామివారిని తన భర్తగా భావించి ఆరాధించిందని స్థానిక కథనం చెబుతుంది. ఇక్కడ గాజులకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందన్నమాట. ఈ గుడిలో భక్తులు తమ కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి గాజులు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అక్కడ భక్తుల నమ్మిక. అండ్ ఈ ఏదిలాబాద్ ఎక్కడుంది అంటే, ఈ ఆలయం ఘటకేశ్వర మండల పరిధిలోని ఏదిలాబాద్ గ్రామంలో ఉందన్నమాట. సిటీకి అత్యంత సమీపంలో ఏదిలాబాద్ చెరువు, ఏదిలాబాద్ రిజర్వాయర్ ఉండడం వల్ల చుట్టుపక్కల ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణం కూడా మనకి కనిపిస్తుంది. ఎట్లా వెళ్ళాలంటే, హైదరాబాద్ నుంచి ఉప్పల్, ఉప్పల్ నుంచి ఘటకేశ్వర, ఘటకేశ్వర నుంచి ఏదిలాబాద్ అన్నమాట. అండ్ అక్కడ గోదాదేవి రంగనాయక స్వామి టెంపుల్ లేకుంటే రంగనాయక స్వామి టెంపుల్ అని అడిగితే స్థానికులు ఈజీగా చెప్తారనమాట. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:00 to 12:00 అండ్ సాయంత్రం 5:30 to 8:00 వరకు ఈ టెంపుల్ టైమింగ్స్ అనమాట. సో ఒకసారి వెళ్ళేటప్పుడు టైమింగ్స్ తీసుకుని వెళ్ళండి. సో ఈసారి మీకు పచ్చని పచ్చదనందంతో పాటు వాటర్ రిజర్వాయర్స్ ఇవన్నీ కూడా చూడాలంటే, అండ్ సిటీకి అత్యంత సమీపంలో ఉన్న ఏదిలాబాద్ శ్రీ గోదాదేవి రంగనాయక స్వామి ఆలయం బెస్ట్ అనమాట. బట్ సో వింటున్నాడు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: నిలంలో సమయం 7:01 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఈ షోలో మనం ఫిట్నెస్ గురించి మాట్లాడదాం. ఈరోజు డేట్ 10th కాబట్టి ఈ డే ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడదాం. హెల్త్ బ్రేక్ఫాస్ట్ అండ్ న్యూట్రిషన్ గురించి కూడా మాట్లాడదాం ఈ షోలో. సో దానికి ముందు ఒక్కసారి మన షో ఓపెనింగ్ సాంగ్ వేసుకోవాలి కదా, రైట్? సో స్టేట్ అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఈ పాట. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వస్తే తర్వాత మనం మాట్లాడేసుకుందాం. స్టే ట్యూన్.
1: ఇంకా విడుతున్నారు రా బాలు, ఇక ఎప్పుడు పోతాం రా ఊర్లో కొన్ని అక్క ఇక.

స్టూడియో క్లక్ల టైం 7:06 అవుతుంది అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ యా, మనలో చాలామంది ఫిట్నెస్ అంటే జిమ్కి వెళ్ళడం, కండలు పెంచుకోవడం, బరువు తగ్గడం మాత్రమే అని చెప్పేసి అనుకుంటాం. కానీ నిజానికి ఫిట్నెస్ అంటే అంతకన్నా చాలా ఎక్కువ. మన శరీరంలో రోజువారీ పనులకు అలసటం లేకుండా ఉత్సాహంగా చేసుకోగలగడం అండ్ మన శరీరం చురుకుగా ఉండడం, మనసు కూడా ప్రశాంతంగా ఉండడం ఫిట్నెస్లో భాగమే అన్నమాట. సో ఇవన్నీ ఎలా ఉండాలి, ఎలా కావాలి అంటే మనము శారీరక చురుకుదనం చూసుకోవాలి ఫస్ట్. అంటే రోజంతా ఒకే చోట కూర్చునే అలవాటు ఉంటే శరీరం బద్ధకంగా మారుతుంది. అందుకే రోజులో కొంత సమయాన్ని శరీరాన్ని కదలికని కేటాయించాలి. అంటే ఈరోజు 20 to 30 minutes నడవడం, లేకుంటే స్టెప్స్ ఎక్కడం, సైక్లింగ్ చేయడం, యోగా లేదా మనకు నచ్చిన ఏదైనా వ్యాయామం ఇలాంటివి చేస్తే బాగుంటుంది అన్నమాట. రైట్, సో ఇట్లా మళ్ళీ నెక్స్ట్ కింద ఆహారం, నీరు, నిద్ర, మానసిక ఆరోగ్యం ఇవన్నీ కూడా మాట్లాడేద్దాం ఆఫ్టర్ దిస్ సాంగ్. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియో క్లక్ల టైమ్ 7:20 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ మనం హెల్త్, ఫిట్నెస్, హెల్దీ బ్రేక్ఫాస్ట్, న్యూట్రిషన్ గురించి మాట్లాడుతున్నాం కదా. అయితే ఆహారం విషయానికి వస్తే ఫిట్గా ఉండాలంటే తినడం మానేయడం కాకుండా సరైన ఆహారాన్ని సరైన మోతాదులో సరైన సమయానికి తినడం అన్నమాట. అంటే మన ప్లేట్లో కూరగాయలు, పండ్లు, పప్పులు, గుడ్లు లేదా ఇతర ప్రోటీన్

ఆహారాలు ఉండేలా చూసుకోవాలన్నమాట, లైక్ రెయిన్బో లెక్క. సో రెయిన్బోతో జీవితం ఈ రంగులమయం ఎట్లుంటుందో మా ఎఫ్ఎం రెయిన్బోతో జీవితం. సేమ్ అదేవిధంగా మన ప్లేట్లో కూడా రెయిన్బో కలర్స్లో కూరగాయలు, వెజ్జెస్, వెజిటేబుల్స్, కూరగాయలు, వెజిటేబుల్స్, ప్రోటీన్స్, ఎగ్స్, ఇవన్నీ ఏవైతే కలర్స్ ఉంటాయో ఆ కలర్కి సంబంధించిన ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఉంటే మన లైఫ్ కూడా రంగులమయంలాగా ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. బయట దొరికే జంక్ ఫుడ్ను పూర్తిగా మానేయాలి, అండ్ అవసరం లేకపోయినా దాని రోజువారి అలవాటుగా మార్చుకోకపోవడం మంచిది. బికాజ్ ఇప్పుడున్న టైంలో, ఇప్పుడున్న ట్రెండ్లో ఇమీడియట్గా తొందరగా ఫుడ్ ప్రిపేర్ అయ్యేదాన్ని తినే ప్రయత్నం మనం చేస్తున్నాం. జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు అయిపోతున్నాం కాబట్టి అలాంటి తినకుండా ఉంటే బెటర్. అండ్ వాటర్, మన శరీరానికి నీరు చాలా అవసరం. ముఖ్యంగా ఉదయం లేచిన దగ్గర నుంచి రోజంతా తగినంత నీరు తాగుతూ ఉండాలన్నమాట. అయితే ప్రతి ఒక్కరికి నీటి అవసరం వయసు, శారీరక శ్రమ, వాతావరణం వంటి పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి అకార్డింగ్ టు యువర్ ఏజ్, అకార్డింగ్ టు యువర్ టైం, అకార్డింగ్ టు యువర్ వర్క్, వాటర్ రెగ్యులర్గా తాగుతూ ఉండాలి అన్నమాట. రైట్, మాట్లాడదాం ఇంకొన్ని ముచ్చట్లు ఆఫ్టర్ దిస్ సాంగ్. స్ట్రేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

స్టూడియో క్లాక్ టైం 7:31 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో రెయిన్బో తో జీవితం రంగుల మయంలో హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ తో అండ్ యా మనం హెల్త్ ఫిట్నెస్ బ్రేక్ఫాస్ట్ అండ్ హెల్తీ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం కదా. అయితే వ్యాయామం చేసినంత మాత్రాన ఫిట్నెస్ రాదు అనమాట, కాబట్టి మనకి మంచి నిద్ర కూడా అవసరం. మన శరీరం విశ్రాంతి తీసుకునే సమయంలో చాలా వరకు రికవరీ జరుగుతుంది. అందుకే ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడం అండ్ సరిపడా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలన్నమాట. అండ్ మానసిక ఆరోగ్యం, ఫిట్నెస్ అంటే కేవలం శరీరం కోసమే కాదు మనసుని కూడా ఫిట్గా ఉంచాలి మనం. అంటే అతిగా ఒత్తిడికి గురి కాకుండా కొంత సమయం మన కోసం కేటాయించాలి. ఇష్టమైన సంగీతం వినడం, లేకుంటే ఎఫ్ఎం రెయిన్బో ట్యూన్ చేయడం, నడకకు వెళ్ళడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ప్రకృతిని కొంత సమయం గడపడం లాంటివి మనసుకి ప్రశాంతత ఇస్తాయి. సో ఇలాంటి పనులు చేస్తే బాగుంటుందన్నమాట. కాబట్టి ఫిట్గా ఉండటానికి రేపటి నుంచి కాదు, ఈరోజు నుంచే మొదలు పెట్టాలి. లిఫ్ట్కి బదులు వీలైతే మెట్లు ఎక్కండి, కొంచెం దూరం అయితే నడిచి వెళ్ళండి, ప్లేట్లో కూరగాయలను పెంచండి అండ్ నీళ్ళు ఎక్కువ తాగండి, సరైన సమయానికి నిద్రపోండి. రైట్, ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న మార్పులు అనుకుంటాం, కానీ కాలం గడిచే కొద్దీ పెద్ద ఆరోగ్య ప్రయోజనాలుగా కనిపిస్తాయి అండ్ మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి. రైట్, సో ఇట్లాంటి మంచి మంచి మాటల కోసం, మంచి మంచి ముచ్చట్ల కోసం, మంచి మంచి పాటల కోసం ఎఫ్ఎం రెయిన్బో ట్యూన్ చేసేసేయండి. స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లక్ల టైం 7:52 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ మనకు కొన్ని మెసేజ్ వచ్చేసినాయి. అయ్యా హాయ్ రాణా గుడ్ మార్నింగ్ అని చెప్పేసి రాధా గారు మెసేజ్ చేశారు. హాయ్ రాణా గుడ్ మార్నింగ్ అని చెప్పేసి శ్రవంతి గారు మెసేజ్ చేశారు. అండ్ వీ హ్యావ్ అనదర్ మెసేజ్, గుడ్ మార్నింగ్ రాణా, ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్ అండ్ ఎంజాయింగ్ ఆన్ మై డైలీ చోర్స్ బై లిసనింగ్ టు యువర్ ఎఫ్ఎం అని చెప్పేసి సుజాత గారు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ ఇట్లా మీరు కూడా నాకు మెసేజ్ చేయాలంటే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. మా ఫోన్ నంబర్ 4023234822 అనే నెంబర్కి, రైట్? సో ఇప్పుడు ఒక సాంగ్ వస్తుంది, సాంగ్ తర్వాత కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలు విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ విమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సులో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో బీఆర్ఎస్ నేతల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సభాపతిని, ఆయన తల్లిని అవమానించిన వారిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం విచారించి శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రకటించారు. దళితులు నడిచిన నేలను శుద్ది చేయడం అంటరానితనమని, శుద్ది చేయాల్సింది కేసీఆర్ మనసులో పేర్కొన్న దొర అహంకారమని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 6 కుట్రలో భాగస్వాములైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న స్పీకర్పై బీఆర్ఎస్ నేతలు అమానవీయంగా మాట్లాడడం దుర్మార్గమని, స్పీకర్ను అవమానించడం సభను, రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు. కేసీఆర్ ఆరోగ్యం కోసం క్షుద్ర పూజలు చేస్తున్నారని కవిత ఆరోపణలను ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ డూప్ ఫైటింగ్ చేస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్, బీఆర్ఎస్ చౌకబారు పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నాయని విమర్శించారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అటకెక్కాయని, 15,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, 22A భూదందాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ దళిత వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారంటూ కాంగ్రెస్ శాసనసభ్యులు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు వినతి పత్రం సమర్పించారు. బీఆర్ఎస్ సభ్యులు తాతా మధు, నవీన్ రెడ్డి, స్పీకర్ను, ఆయన మరణించిన తల్లిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా దళిత సమాజాన్ని, మహిళలను అవమానించారని ఆరోపించారు. దళితులు నడిచిన రహదారులను పసుపు నీరు, పాలతో శుద్ది చేయడం అంటరానితనమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న మార్ఫింగ్, ఏఐ జనరేటెడ్ ఫేక్ చిత్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డీజీపీ మహేష్ భగవత్కు ఫిర్యాదు చేశారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

వెల్కమ్ బ్యాక్. స్టూడియో క్లాక్ లో టైం 8:05 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ మాట్లాడుకుందాం ఆఫ్టర్ దిస్ సాంగ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లాక్ టైమ్ 8:16 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఈరోజు డే స్పెసిఫిక్ ఏంటి అంటే ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. వరల్డ్ ఈరోజు వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అనమాట, సెప్టెంబర్ 10. సో మాట్లాడదాం దాని గురించి, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సూసైడ్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి, ఆ టైంలో మనం ఏం చేయాలి అని చెప్పేసి అన్నీ కూడా మాట్లాడదాం ఆఫ్టర్ దిస్ సాంగ్. సాంగ్ తర్వాత ఒక కమర్షియల్, దాని తర్వాత మాట్లాడదాం. స్టేట్ ఇన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లాక్ టైం 8:27 అండ్ యూఆర్ లిస్టింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. మనం 1.9 MHz పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ హర్జే రాణా ప్రతాప్. అండ్ ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం September 10. ప్రతి సంవత్సరం September 10 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటాం అన్నమాట. అసలు ఈరోజు ఎందుకు జరుపుకుంటాం అంటే, ఎవరైనా సరే జీవితంలో చాలా బాధలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళకు మనం ఒక మాట చెప్పాలి. అదేంటంటే, నువ్వు ఒంటరిగా లేవు, మేమున్నామని చెప్పేసి ధైర్యం ఆ పర్సన్కి ఇవ్వాలన్నమాట. జీవితంలో సమస్యలు లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. కొన్నిసార్లు కొన్ని సమస్యలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి, ఇక ఆ సమస్య నుంచి బయటపడలేను, ఇక నా జీవితంలో ఏమీ మిగలలేదు అని చెప్పేసి అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజున్న పరిస్థితి రేపు ఉండదు, రేపు పరిస్థితులు మారచ్చు, సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఏ సడన్ డెసిషన్స్ కూడా తీసుకోవద్దు అన్నమాట. మనకు శారీరకంగా బాధపడుతున్న వ్యక్తి కనిపిస్తే వెంటనే మనం వెళ్ళి ఏమైంది అని చెప్పేసి అడుగుతాం కదా. సాయం చేయకుండా ముందుకు వస్తాం, సాయం చేయడానికి ముందుకు వస్తాం. కానీ మనసులో బాధపడుతున్న వ్యక్తికి మాత్రం ఎన్నిసార్లు ఎన్ని చెప్పినా ఎంత సాయించినా గుర్తించలేము. కాబట్టి ఎప్పుడు నవ్వుతూ అందరితో సరదాగా ఉండే వ్యక్తి లోపల చాలా బాధపడుతుండవచ్చు. కానీ మనము ఎవరైనా సరే ఆ విధంగా ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఏమైంది చెప్పు, నేనున్నాను, నేను వింటాను అని చెప్పేసి చెప్తే ఆ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో మాట్లాడదాం, ఇంకా చాలా ముచ్చట్లు ఉన్నాయి ఆఫ్టర్ దిస్ సాంగ్.

స్టూడియో క్లాక్ టైమ్ 8:35 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో. అండ్ మనం ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, అండ్ మనం దాని గురించి మాట్లాడుతున్నాం కూడా కదా. అయితే అతిపెద్ద సమస్యగా అది ఎవరైనా సరే బాధపడుతున్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది అసలు పెద్ద సమస్యనే కాదు, అందరికీ ఇట్లా సమస్యలు వస్తూ ఉంటాయి, ధైర్యంగా ఉండు అని చెప్పడం కంటే నువ్వు ఏం ఫీల్ అవుతున్నావో చెప్పు, నేను వింటాను, నేను నీతోనే ఉన్నాను అని చెప్పడం చాలా ముఖ్యం. బికాస్ అట్లా చెప్పడం వల్ల ఆ పర్సన్కి ఒక భరోసా అనేది వస్తుంది అనమాట, మన పైన ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్, తనపైన తనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు మనకు కావాల్సింది పెద్ద పరిష్కారం కాదు, మన బాధను వినే ఒక మనిషి. మీకు లేదా మీకు తెలిసిన ఎవరికైనా సరే బాధలు లేదా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలు వస్తే ఆ బాధను ఒంటరిగా భరించాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మాట్లాడండి, అవసరమైతే నిపుణుల సహాయం కూడా తీసుకోండి. ఒక సమస్య మీ జీవితాన్ని నిర్ణయించదు, అండ్ ఒక వైఫల్యం మీ విలువలను నిర్ణయించదు, ఒక చెడ్డ రోజు మీ మొత్తం జీవితాన్ని నిర్ణయించదు. కాబట్టి ఎవరికైనా సరే అత్యవసరంగా ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే అలాంటి థాట్స్ ఏమైనా వస్తే అత్యవసరంగా సహాయ హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి అన్నమాట గవర్నమెంట్ సంబంధించి. సో 112 నంబర్కి కాల్ చేసి హెల్ప్ తీసుకోవచ్చు, లేదా టెలిమానస్ మానసిక ఆరోగ్య సమస్య కోసం 144 16 అనే హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. మాట్లాడదాం, విందాం, అర్థం చేసుకుందాం, అండ్ తోడుగా నిలబడదాం. జీవితం చాలా విలువైంది కాబట్టి మీరు కూడా చాలా విలువైన వారే. సో ఎప్పుడు కూడా అలాంటి సడన్ డెసిషన్స్ తీసుకోకుండా ముందుకు వెళ్ళిపోండి. స్టేట్ అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.
2: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
3: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
4: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
2: History,
3: art,
2: literature,
3: tourism,
2: cinema, culture, all woven together in one vibrant hour.
4: Telangana,
3: the voice of our home state.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు పలు అంశాలపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. హైదరాబాద్లో ఆర్టీఐ అమలులో ఏకరూపతపై జాతీయ సదస్సు నిన్న ప్రారంభమైంది. తెలంగాణ సమాచార కమిషన్, ఎన్ఎఫ్ఐసిఐ, ఏఎస్సీఐ సంయుక్త ఆధ్వర్యంలో ఏఎస్సీఐ

ఢిల్లీలో జరుగుతున్న ఈ సదస్సుకు తెలంగాణ గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై కీలక ఉపన్యాసం చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 20 మంది రాష్ట ప్రధాన సమాచార కమిషనర్లు, మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, న్యాయ నిపుణులు పాల్గొంటున్నారు. తెలంగాణలో జ్ఞాన భారతం మిషన్ అమలుకు రాష్ట ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ప్రాచీన గ్రంథాలు, తాళపత్రాలు, లిఖిత వారసత్వ సంపదను సర్వే, డాక్యుమెంటేషన్, పరిరక్షణ, డిజిటలైజేషన్ చేయడం లక్ష్యంగా బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా పర్యాటక ఆకర్షణలు, చారిత్రక ప్రదేశాలను గుర్తించి అభివృద్ది చేయాలని నిర్ణయించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన యూరియా బుకింగ్ యాప్ను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేసే ప్రసక్తి లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ, యాప్ ద్వారా ఇప్పటికే 50 లక్షలకు పైగా రైతులు ఎరువులను కొనుగోలు చేశారని తెలిపారు. పంజాబ్ రాష్ట సమాచార కమిషనర్ హర్ప్రీత్ సంధు బుధవారం హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పంజాబ్ వ్యవసాయ వారసత్వం, చండీగఢ్ చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించేలా తాను రచించిన పుస్తకాలను, సుఖ్నా సరస్సుపై రూపొందించిన పుస్తకాన్ని గవర్నర్కు అందజేశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం కీలక చర్చలు జరిపింది. ఈ నెల 18లోపు పీఆర్సీ రిపోర్టును ప్రధాన కార్యదర్శికి సమర్పించాలని నిర్ణయించారు. సిపిఎస్ రద్దుపై అధ్యయన కమిటీ ఏర్పాటుపై చర్చ జరిగింది. దీంతో తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఈరోజు జరపతలపెట్టిన చలో హైదరాబాద్ వాయిదా పడింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లిఖితపూర్వక హామీతో ఈ నెల 10వ తేదీన నిర్వహించే చలో హైదరాబాద్ అనంతరం మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు టీజీఈజేఎస్సీ రాష్ట కమిటీ ప్రకటించింది. నకిలీ, నాణ్యత లేని విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాల సీనియర్ నేతలతో ఒక ఉన్నత స్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

స్టూడియో క్లాక్ టైం 9:05 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఇప్పుడు కమర్షియల్ బ్రేక్ వస్తుంది అండ్ బ్రేక్ తర్వాత సాంగ్

0: తర్వాత మనం మాట్లాడదాం, కంటిన్యూ చేసేద్దాం. స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లక్ టైం 9:11 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ మీకు ఒక చిన్న క్వశ్చన్ అనమాట. మనము నంబర్ NUMBER కదా అల్ఫబెటికల్లో, కానీ నంబర్ని మనం షార్ట్కట్గా NONO స్మాల్ ఓ కానీ బిగ్ క్యాపిటల్ లెటర్స్ ఓ కానీ పెట్టి డాట్ పెట్టి మనం రాసేస్తున్నాం కదా. అసలు ఎప్పుడైనా అనిపించిందా మీకు నంబర్ NUMBER ఉన్నప్పుడు NR కానీ NU కానీ రావాలి, కానీ నో అని ఎందుకు పెడతాము, నో అని ఎందుకు రాయాలని చెప్పేసి ఎప్పుడు అనిపించిందా? ఎందుకంటే దాని వెనకాల ఒక స్టోరీ కూడా ఉందన్నమాట. నంబర్ని NOగా ఎందుకు తీసుకుంటాం, NOగానే ఎందుకు రాస్తాము అని చెప్పేసి. ఇఫ్ సపోజ్ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే మీరు నాకు వాట్సాప్ చేసి చెప్పేసండి. ఈ సాంగ్ తర్వాత నేను రివీల్ చేయబోతున్నాను, రైట్? దానికి బిఫోర్ ఎవరైనా సరే ఏదైనా సరే గెస్ చేయాలంటే మీరు నాకు వాట్సాప్ చేసేయచ్చు. మా ఫోన్ నెంబర్ 4023234822 అని నంబర్కి షార్ట్కట్గా NO అని మాత్రమే ఎందుకు పెడతాం అని చెప్పేసి చెప్పండి. ఆఫ్టర్ దిస్ సాంగ్ నేను మీకు చెప్పేస్తాను, స్టే ట్యూన్డ్.

రైట్. ఇక మనం నంబర్కి షార్ట్కట్గా ఎన్ఓ అని మాత్రమే ఎందుకు రాస్తాము అని చెప్పేసి అడిగినాం కదా, ఎవరైనా సరే గెస్ చేయని అంటే ఎవరు గెస్ చేయలేదు, సో నేనే చెప్పేశాను అనమాట. మన రోజువారీ జీవితంలో నంబర్ల ముందు ఎన్ఓ అని రాయడం మనం చాలా తరచుగా చూస్తుంటాం. ఉదాహరణకు హౌస్ నంబర్ కానీ, ఫ్లాట్ నంబర్, ఫ్లాట్ ఎన్ఓ, రూమ్ ఎన్ఓ ఇలా. అయితే అసలు నంబర్ అనే పదంలో ఓ లేకపోయినా ఎన్ఓ అని ఎందుకు రాస్తామంటే దీని వెనుకల ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉందన్నమాట. ఎన్ఓ అనేది లాటిన్ భాషలో న్యూమరో అనే పదం నుంచి వచ్చిందన్నమాట. అంటే పూర్వం అప్పట్లో రోమన్స్ న్యూమరో అనే పదానికి సంక్షిప్త రూపంగా మొదటి అక్షరం ఎన్ అండ్ చివరి అక్షరం ఓ తీసుకొని ఎన్ఓ అని రాసేవారు అనమాట. తర్వాత ప్రింటింగ్ సులభం కోసం అది ఎన్ఓగా స్థిరపడిపోయిందన్నమాట. సో ఇప్పుడు అంటే న్యూ జర్మన్స్ రోమన్స్ అప్పట్లో నంబర్స్ని న్యూమరో అని చెప్పేసి ఆ విధంగా స్టార్టింగ్లో ఎన్ తర్వాత ఓ ఉంది కాబట్టి అట్లా అట్లా అట్లా వాడకంలో ఇక నంబర్లో ఓ లేకపోయినా సరే మనం ఎన్ఓ అని రాసేస్తూ ఉంటాం అన్నమాట. రైట్. సో స్ట్రేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

నీలంలో సమయం 9:29 అవుతుంది. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ యా, షార్క్లంట చెట్ల కంటే చాలా పాతవి. మనకు షార్క్ అంటే సముద్రం నుండి ఒక భయంకరమైన చేప గుర్తొస్తుంది కదా, ఎందుకంటే దాని ఆకారం కూడా చాలా పెద్దగా ఉంటుంది అన్నట్టే మనకు కనిపిస్తుంది. కానీ షార్కుల చరిత్ర వింటే ఆశ్చర్యపోవాల్సిందే అంట. షార్కులు భూమిపై సుమారుగా 400 మిలియన్ సంవత్సరాలుగా ఉన్నాయి. అంటే డైనోసార్లు రాకముందే షార్కులు సముద్రాల్లో జీవించేవి అంట. మొదటి నుంచి మొట్టమొదటి చెట్టు కూడా షార్కుల తర్వాతే పరిణామం చెందాయి. అంటే ఒకప్పుడు భూమిపై అడవులు కూడా లేని కాలంలో సముద్రాల్లో షార్క్ పూర్వీకులు ఇదేవి అంట. అందుకే శాస్త్రవేత్తలు వీటిని జీవించి ఉన్న పురాతన జీవులతో ఒకటిగా పిలుస్తారు అంట. అంటే చెట్ల కన్నా పాతవి, చెట్ల కన్నా పురాణమైన, చెట్ల కన్నా ముందే నుంచి షార్క్లు ఉన్నాయంట. రైట్, స్టేట్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ చెట్ల కోసం

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

స్టూడియో క్లాక్ లో టైం 9:47 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ నార్మల్గా మనకి ఎక్కడైనా సరే దెబ్బ తగిలితే పెయిన్ అనిపిస్తుంది కదా, కానీ అలాంటిది మన బ్రెయిన్ కంట అసలు పెయినే తెలియదంట. అంటే మనకి ఎక్కడన్నా తగులు తెలుసు కానీ బ్రెయిన్కి దెబ్బ తగిలితే ఆ బ్రెయిన్కి పెయిన్ అనేది తెలియదంట. ఎందుకంటే మెదడులో నొప్పిని గుర్తించే బ్రెయిన్ రిసెప్టర్స్ ఉండవు అంట. అంటే మెదడు చుట్టూ ఉండే రక్తనాళాలు, పొరలు, కండరాలు, కణజాలలో గ్రాహకాలు ఉంటాయి కాబట్టి ఆ భాగాలు సంకేతాల వల్లే మనకు తలనొప్పి అనిపిస్తుంది. అందుకే కొన్ని రకాల మెదడు శస్త్రచికిత్సలు కూడా వైద్యులు రోగి మేలుకొని ఉండగానే మెదడులోని భాగాలను పరీక్షిస్తుంటారు అంట. అంటే మన మెదడులో బ్రెయిన్ రిసెప్టర్ పెయిన్ రిసెప్టర్స్ అనేవి ఉండేవి కాబట్టి మన బ్రెయిన్ కంట పెయిన్ అనేది తెలియదంట. రైట్, స్ట్రీట్ ఇన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీబ్ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: బతుకమ్మ పూల సోయగం,
3: బోనాల జాతర ఉత్సాహం,
2: ఒగ్గు కథల మేళవింపు,
3: పేరిని నిత్య వీరత్వం,
2: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
3: నిర్మల్ కళల అందం,
2: సకినాల రుచులు,
3: సర్వపిండి సాంప్రదాయం,
2: పల్లె జానపద సంస్కృతి నుంచి
3: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
2: ప్రతి కథను
3: ప్రతి గాథను
2: ఒడిసిపట్టి
3: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
2: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

నిలయంలో సమయం 9:58 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 10:00కి మీరు వార్తా ముఖ్యాంశాలు వింటారు. అండ్ యా 10 అవుతుంది, ఆల్మోస్ట్ 10 అవ్వడానికి వస్తుంది కాబట్టి వాటితో నా షో కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీక్ మరో షోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఐ థింక్. అండ్ అప్పుడు గణేష్ చతుర్థి ఉంటుంది కాబట్టి సో గణేష్కి సంబంధించి పండగకి సంబంధించి మస్తు ముచ్చట్లు పట్టుకేస్తా పడదాక. స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు తెలంగాణ శాసనసభ నాలుగవ రోజుకు చేరుకుంది. ప్రశ్నోత్తరాల అనంతరం తెలంగాణ పంచాయతీరాజ్ నాలుగవ సవరణ బిల్లు 2026ను మంత్రి దనసరి అనసూయ సీతక్క సభ ముందు ఉంచుతారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల పరిధిలో ఈ బిల్లుపై చర్చించి ఆమోదం కోసం ప్రవేశపెడతారు. పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలే ప్రధానమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సంసద్ రత్న అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, చట్టసభలు నడవకుండా అడ్డుకోవడం సరికాదని, తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష పార్టీల వ్యవహార శైలి అప్రజాస్వామికంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. గడీల పాలనకు, దొరల అహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. దాదాపు 80 ఏళ్ల క్రితమే దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆమె జంగ

సైరన్ మోగించారని గుర్తు చేశారు. సమ్మక్క, సారక్క, చాకలి ఐలమ్మ వంటి వీర మహిళల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని సీఎం తెలిపారు. సముద్ర సమిష్టి భద్రత, సమృద్దికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావిగేషన్ స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, అంతరాయం లేని సముద్ర వాణిజ్య అత్యంత కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖను సందర్శించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. హెచ్ఎండిఏ నిర్వహించిన నియోపోలిస్ గోల్డెన్ మైల్ ఈ వేలాలకు రికార్డు స్థాయి స్పందన లభించింది. కోకాపేటలోని గోల్డెన్ మైల్ సైట్ 1లో 0.70 ఎకరాల ప్లాట్కు ఎకరాకు అత్యధిక బిడ్ 115 కోట్ల రూపాయలుగా నమోదైంది. నియోపోలిస్ లేఅవుట్లోని 4.59 ఎకరాల ప్లాట్ నెంబర్ 17కు ఒకే బిడ్ దాఖలు కాగా అది ఎకరాకు 120 కోట్ల రూపాయలుగా నమోదైంది. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 15వ తేదీన ధ్వజారోహణం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తిరుమలకు వచ్చే భక్తులకు దేశంలోనే తొలిసారిగా లైఫ్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయనున్నట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలియజేశారు. ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల బీమాను 3 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచారు. ప్రతిరోజు 10 లక్షల లడ్డూలు, 3000 పోలీసులు, 2500 భద్రతా సిబ్బందితో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: గుడ్ మార్నింగ్ మై డియర్ లిస్నర్స్, యు ఆర్ లిస్నింగ్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ యువర్ ఆర్జే సుర్భి. సుబహ కే 10:05 హో చుకే హై ఔర్ అబ్ వక్త్ హై ఆప్కి సుబహ థోడీ సీ మస్తీ, థోడీ సీ పాజిటివిటీ ఔర్ థోడీ సీ ఎనర్జీ ఘోలే కా. आप जहाँ भी हैं, घर पर हैं, काम पर हैं या सफ़र में हैं, बस जुड़े रहिए हमारे साथ, क्योंकि एफएम रेनबो पर आज की शुरुआत होने वाली है ढोल नगाड़ों की धुन के साथ. तो बजते मतलब ये ढोल नगाड़े जब जैसे ही दिल में बजेंगे, आप जहाँ भी होंगे आपका दिल झूम उठेगा और जो भी काम कर रहे होंगे झूम झूम के करेंगे. तो चलिए सुनते हैं आज ढोल नगाड़ों की धुन.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు నాలుగవ రోజు కొనసాగుతున్నాయి. ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే అసెంబ్లీలో స్పీకర్, శాసనమండలిలో చైర్మన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఆయా అంశాలపై సంబంధిత మంత్రులు సమాధానాలిస్తున్నారు. సికింద్రాబాద్ కాజీపేట్ మధ్య మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 2418 కోట్ల రూపాయలతో 110 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ లైన్ వల్ల రైళ్ల ట్రాఫిక్ తగ్గి సమయపాలన మెరుగుపడ్డంతో పాటు సంవత్సరానికి 9.83 మిలియన్ టన్నుల సరుకు రవాణా అదనంగా సాధ్యమవుతుంది. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకంలో వయోపరిమితిని రాష్ట ప్రభుత్వం మరో 3 ఏళ్లు పెంచింది. ఇప్పటికే జీవో నెంబర్ 87/122 ద్వారా 7 ఏళ్లు పెంచగా, తాజాగా జీవో నెంబర్ 129 ద్వారా అదనంగా 3 ఏళ్లు సడలింపునిచ్చినట్టు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో కానిస్టేబుల్ తత్సమాన పోస్టులకు ఈ సడలింపు వర్తిస్తుంది. అర్హులైన అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 16వ తేదీలోపు సమర్పించాలని బోర్డు కోరింది. ఆయుష్ విద్యార్థుల స్టైఫండ్లను తెలంగాణ ప్రభుత్వం భారీగా పెంచుతూ జీవో జారీ చేసింది. దీంతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహను కలిసి ఆయుష్ విద్యార్థులు, డాక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో స్టైఫండ్ పెంచలేదని, ఇప్పుడు అల్లోపతి

మెడకులతో సమానంగా పెంచడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పీజీ కోర్సుల ప్రవేశ గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించింది. డిగ్రీ ద్వితీయ తృతీయ సంవత్సరం విద్యార్థులు, గతంలో ఫీజులు చెల్లించలేని విద్యార్థులు కూడా సెప్టెంబర్ 30వ తేదీలోపు ఆన్లైన్లో ట్యూషన్ ఫీజు చెల్లించాలని సూచించింది. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానసిక ఒత్తిడి ఆందోళనతో సతమతమయ్యే వారిలో అవగాహన కల్పించి ఆత్మహత్యలను నివారించవచ్చనే భరోసా కలిగించేందుకు 2003 నుంచి ఐఏఎస్పి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే ఇతివృత్తంతో మానసిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

వెల్కమ్ బ్యాక్ దోస్తో, యు ఆర్ లిస్నింగ్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ యువర్ ఆర్జే సుర్భి. దోస్తో, బాత్ కర్ రహే హై సక్సెస్ కి, సపనో కి ఔర్ సఫలతా కి. హా జీ దోస్తో, అభీ హమ్నే దో ఇంగ్రీడియంట్స్ కా తడకా లగాయా అప్నీ సఫలతా మే. ఏక్ థా డిటర్మినేషన్, దూసరా థా డెడికేషన్, ఔర్ ఇసీ తీసరే ఇంగ్రీడియంట్ కి బాత్ కరే తో వో భీ డీ సే హీ స్టార్ట్ హోతా హై దోస్తో. యే హై డిసిప్లిన్. డిసిప్లిన్ మతలబ్ ఏ కోయి మతలబ్ ఐసా కహ సక్తే హై కి పహలి బార్ తో నహీ సున్ రహే హై, క్యూంకి జబ్ సే హమ్ బోర్న్ హో జాతే హై ఔర్ థోడీ సీ సమజ్ రఖతే హై తో డిసిప్లిన్ తో మతలబ్ హమారే పేరెంట్స్ శురూ సే హీ హమకో శురూ కర్ దేతే హై, యే నహీ కర్నా బేటా వైసా ఐసా డిసిప్లిన్ మతలబ్ కుచ్ నా కుచ్ సీఖనా ఔర్ ఉస్కో సీఖ్ కే టైమ్ పే కర్నా హర్ చీజ్ కే లియే, మతలబ్ కహీ భీ ఆలస్ నహీ హోనా చాహియే ఆప్కో కి ఆజ్ రహనే దీజియే, ఆజ్ నహీ కర్తే హై వైసా వాలా. తో యది డిసిప్లిన్

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్ మై డియర్ లిస్నింగ్. యు ఆర్ లిస్నింగ్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే సుర్భి. హా జీ దోస్తో, సఫలతాకే బహుత్ కరీబ్ హమ్ ఆ చుకే హై. హమారే తీన్ ఇంగ్రీడియంట్స్ డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డిసిప్లిన్, ఏ తీనో హమారే పాస్ ఆ గే హై. తో మీన్స్ సఫలతా భీ ఆప్కే పాస్ ఆ చుకీ హై, లగ్భగ్ తో ఆ చుకీ హై, క్యూకి జబ్ ఇతనీ మెహనత్ కర్ రహే హై ఆప్ తో కహాన్ జాయేగీ సఫలతా. హా జీ దోస్తో, అభి మే బాత్ కరూ, ఏక్ ఇంగ్రీడియంట్స్ రహ గయా హై, మతలబ్ ఇంగ్రీడియంట్ రహ గయా హై, క్యూకి జైసే కి ఆప్ దాల్ ఖాతే హై ఔర్ ఉస్మే తడకా నా రహే, సబ్ కుచ్ మిక్స్ కియా హై, ధనియా డాలా హై సబ్కా, ఊపర్ సే ఏక్ మిర్చీ కా తడకా హోనా బహుత్ జరూరీ హై. తో సబ్ కి ఆప్నే డెడికేషన్ భీ థా, ఆప్కా డిటర్మినేషన్ భీ థా, డిసిప్లిన్ భీ థా, లేకిన్ థోడా థోడా థోడా సా ఆలస్ థా. హా జీ దోస్తో, ఆప్కు లగా కి ఆజ్ పఢ్ లేతే హై, డెడికేషన్ థా తో ఆజ్ తో పఢ్ లియా మేనే, బహుత్ మన్ లగా కే పఢా ఔర్ డిసిప్లిన్ సే ఉత్నే హీ టైమ్ పఢ్ లియా, లేకిన్ క్యా హువా, నెక్స్ట్ డే ఆప్కు థోడా సా ఆలస్ ఆ గయా. మీన్స్ మే బాత్ కర్ రహీ హూ, జో ఫోర్థ్ ఇంగ్రీడియంట్ హై వో హై కన్సిస్టెన్సీ. జీ హా దోస్తో, కన్సిస్టెన్సీ, సబ్ కుచ్ హై ఆప్కే పాస్, ఠాన్ భీ లియా హై, బహుత్ మన్ లగా కే కర్ రహే హై ఔర్ టైమ్ పే భీ కర్ రహే హై, లేకిన్ ఆజ్ కియా కల్ నహీ కర్ రహా హూ మే, ఆజ్ కర్ లియా, ఆజ్ దిన్ భర్ కర్ లియా మేనే, కోయి భీ కామ్ హై, కోయి భీ ఆప్ చాహే ప్రిపరేషన్ హో యా కిసీ రిస్తే కో భీ, ఏక్ దిన్ తో బడే ప్యార్ సే నిభా లియా ఔర్ ఉస్కే బాద్ ఆప్ బోల్ రహే కి నహీ ఠీక్ హై నా, అభీ తో పూచ్ లియా నా, అబ్ దేఖేంగే ఏక్ దో మహీనే బాద్ దేఖ్ లేంగే, నహీ నహీ. చాహే కోయి ఆప్కా కరియర్ కి బాత్ హో, ఆప్కే రిస్తే కి బాత్ హో, చాహే ఆప్కా వర్క్ ప్లేస్ హో, కహీ భీ హై డిటర్మినేషన్, డెడికేషన్ ఔర్ డిసిప్లిన్ కే సాథ్ కన్సిస్టెన్సీ కా హోనా భీ ఉత్నా హీ జరూరీ హై దోస్తో. ఏక్ దిన్ బహుత్ మెహనత్ కర్కే ఫిర్ 10 దిన్ ఆరామ్, నహీ నహీ, యే తో కన్సిస్టెన్సీ హై నహీ, ఔర్ ఛోటీ సీ భీ ప్రోగ్రెస్ జో రహేగీ వో శాయద్ థోడీ సీ దూర్ హో జాయేగీ ఆప్సే, క్యూకి ఏక్ దిన్ తో పఢా.

0: हाँ जी दोस्तों, लग रहा है ना मौजा ही मौजा वाला सॉन्ग, इसके लिए थोड़ा सा वेट करो, ये मौजा ही मौजा तो आपका रहेगा है। इसके पहले आपको देते हैं थोड़ी सी इन्फॉर्मेशन, इन्फॉर्मेशन के बाद हम करेंगे मौजा ही मौजा।
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలై.
0: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నె హైదరాబాద్.
2: वेलकम बैक माय डियर लिसनर्स. अभी आपने सुनी न्यूज़, सारे देश विदेश की खबरों से आप

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న

ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: వెల్కమ్ బ్యాక్ మై డియర్ లిస్నర్, యు ఆర్ లిస్నింగ్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ యువర్ ఆర్జే సుర్భి. హా దోస్తో, హమ్ బాత్ కర్ రహే థే రోహన్ కీ, ఔర్ రోహన్ కే బారే మే మైనే బతాయా కి కాలేజ్ థా, బహుత్ అచ్చా కాలేజ్ మిల్ గయా థా, లేకిన్ స్టూడెంట్ భీ ఉత్నే హీ ఇంటెలిజెంట్ థే, ఔర్ ఉన్కే సాథ్ కోఆపరేట్ కర్నా, సాథ్ మే వో జో కాంపిటీషన్ చల్ రహా థా ఉస్కే దోస్తో కా ఉస్కే ఆగే సే నికల్నా, కహీ నా కహీ కుచ్ డిప్రెషన్ ఉస్కే మన్ మే ఆనే లగా దోస్తో, पढ़ाई में मन लगना ही छूट गया, कुछ और सोचना, अपने आप को डीमोटिवेट करना सीख गया वो कि अरे सभी आगे निकल गए और मैं आगे नहीं निकल पाया. ये मतलब उसके लिए इतना उसको असर किया कि शायद उसकी पूरी लाइफ ने उसको पूरा डिस्ट्रॉय ही कर दिया हो, ऐसा लग रहा था उसके लिए. लेकिन दोस्तों ये तो स्टार्टिंग थी, अभी वो कहने के लिए तो ठीक है कॉलेज में है, लेकिन अभी उसका मन तो बच्चा ही था. स्कूल से निकल के कॉलेज में आने से कोई बड़ा नहीं हो जाता. साथ में उसको मार्क्स का प्रेशर, पेरेंट्स ने जो फीस भरी थी कॉलेज के लिए उसका प्रेशर, और साथ में पूरा मतलब इन्वायरमेंट इसके लिए ऐसा हो गया था कि उसको डील करना बहुत कठिन हो गया था. जी दोस्तों, कभी कभी ज़िंदगी का रास्ता पूरी तरह दिखाई नहीं देता, लेकिन आपको पूरा हाईवे देखने की ज़रूरत नहीं है. कभी कभी सिर्फ अगला स्टेप दिखाई देना काफ़ी है.

0: हाँ जी दोस्तों, गाने के इस म्यूजिक से मुझे लग रहा है आपका मन तो लगने ही लगा होना। लेकिन मन तो लगने लगा है, लेकिन लेकिन थोड़ा सा वेट कीजिए। मैं भी यही देखना चाह रही थी कि आपका मन इस गाने के साथ लग रहा है कि नहीं। लेकिन थोड़ा सा डिस्टर्ब करना भी बनता है ना दोस्तों। उसके पहले देखते हैं एक इन्फॉर्मेटिव, आपके लिए थोड़ी सी इन्फॉर्मेशन है, तो उसके बाद हम आपका मन वापस वहीं लगाएंगे जहाँ से हमने आपका उस गाने से छीन लिया है। तो जुड़े रहिए हमारे साथ एफएम रेनबो 101.9 पे।
1: సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: तो जुड़े रहिए दोस्तों मेरे इस प्यारे से गाने के साथ मनवा लागे।

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలై.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.

0: దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హలో, హలో రెయిన్బో. హలో
2: మేడం.
1: నమస్తే సార్, కౌన్ బోల్ రే?
2: మై సన్ సిటీ సే రవీందర్ బాత్ కర్ రహా మేడం.
1: నమస్కార్ రవీందర్ జీ, కైసే హై ఆప్?
2: బస్ ఆప్కీ దువా సే మజే మే మేడం.
1: జీ జీ జీ సర్, బస్ మజే మే రహియే. హమారీ యహీ హై ఆప్సే కి హమేషా మజే మే రహే ఔర్ అప్నే ఆస్ పాస్ కే లోగో కో భీ మజే మే రఖే.
2: బిల్కుల్ బిల్కుల్, సబ్ సబ్ సబ్ లోగ మజే మే రహేనా మేడం.
1: జీ బిల్కుల బిల్కుల సహీ హై, క్యూంకి లైఫ్ బహుత్ బడీ హై ఔర్ యది మజా అప్నీ లైఫ్ సే నికల్ జాయేగా తో యే థోడీ సీ ముష్కిల్ హో జాయేగీ సర్.
2: ఓ మేడం, బిల్కుల్ బిల్కుల్.
1: జీ సర్, బతాయే ఆప్ అప్నా ప్రెషర్ కైసే ఝేల్తే హై?
2: మేడం ఆజకల్ తో ప్రెషర్ ఇత్నా హో గయా, స్టూడెంట్ సే లేకర్ బడే లోగో తక్ హర్ ఏక్ ఫీల్డ్ మే ప్రెషర్ హో గయా.
1: జీ సర్, జీ జీ.
2: స్టూడెంట్ కో ఎగ్జామ్స్ కా ప్రెషర్ హో గయా, ఛోటె బచ్చోం కో హోంవర్క్ కా ప్రెషర్ హో గయా, ఔర్ పేరెంట్స్ కో బో తో హోంవర్క్ కా తా నే తో ర్యాంక్ రానే ర్యాంక్ కమానే కా నే తో ఎంప్లాయిస్ కో సాలరీ జ్యాదా కమానే కా హర్ ఏక్ ఫీల్డ్ మే ప్రెషర్ హో గయా మేడం.
1: బిల్కుల్ సహీ బోల్ రహే హై కి ఆది ఆప్ మే వహీ ఆప్ అప్నే షో మే బతాయా కి స్టూడెంట్ లైఫ్ సే లేకే జహాన్ తక్ భీ ఆప్ జాయేంగే నా, హర్ జగహ ప్రెషర్ ప్రెషర్, క్యూంకి ఉస్కో డీల్ కర్నా బహుత్ కఠిన్ హో గయా ఆజకల్.
2: बहुत मुश्किल है मैडम. एक ही मेरा पास एक एक, एक सोच है, म्यूजिक सुनना बहुत रिलीफ कर देता मैडम मैडम प्रेशर को.
1: जी
2: तो.
1: जी, मतलब आपका प्रेशर सर आप अपने म्यूजिक सुन के दूर करते हैं, बहुत अच्छी बात बताई सर.
2: मतलब जो थोड़ा डिफिकल्ट सिचुएशन में थे नहीं, अपन कूल माइंड से काम करे तो भी वो प्रेशर को निकाल सकते, दोस्तों से बांट सकते, न तो बड़ों का एडवाइस लेके उसको भी प्रेशर को कम कर ले सकते.
1: जी सर, थैंक यू सर आपका अपने विचार साझा करने के लिए. थैंक यू, थैंक यू.
2: एक गाना सुनना है मैडम.
1: जी सर, आप बताइए, यदि अवेलेबल है तो डेफिनेटली हम उसको बजाते हैं. जी सर,
2: फना मूवी से जान सिफारिश मैडम प्ले करो मैडम.
1: कौन? फना, चांद सिफारिश. जी सर, बिल्कुल
2: जान सिफारिश मैडम
1: करते हैं सर आपका सॉन्ग. थैंक यू सर, थैंक यू अपने विचार साझा करने के लिए. तो ये थे हमारे कॉलर और इन्होंने बताया कि अपना प्रेशर ये कैसे दूर करते हैं, गाने सुन के करते हैं. जी हाँ दोस्तों, आकाशवाणी से यदि आप जुड़े रहेंगे, गाने सुनते रहेंगे, तो आपके 50% प्रेशर तो अपने आप ही दूर हो जाएंगे, आगे बढ़ेंगे. लेकिन आपके लिए है एक छोटा सा मैसेज, उसके बाद फिर मिलते हैं आपसे और हमारे नए कॉलर से.
3: हेलो लिसनर्स, आर यू समवन हु लव्स गेटिंग लॉस्ट इन द पेजेस ऑफ अ गुड बुक and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book. Be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: Welcome back, my dear listener. You are listening FM Rainbow 101.9 with your RJ Surbhi. अभी हम जुड़ते हैं हमारे नेक्स्ट कॉलर से. हेलो रेनबो.
4: गुड आफ्टरनून मैडम.
1: गुड आफ्टरनून सर, कौन बोल रहे हैं?
4: मैं नरसिम्हा रेड्डी मैडम, प्रेमावती पेड़ से बोल रहा हूँ.
1: जी सर, कैसे हैं आप?
4: एकदम बढ़िया हूँ मैडम, आप कैसे हैं मैडम?
1: सर मैं भी बढ़िया हूँ, आप लोग से बात करके तो और भी खुश हो जाती हूँ.
4: ओके मैडम.
1: जी सर, बताइए सर, आप अपना प्रेशर कैसे डील करते हैं और अपनी?
4: मैडम मेरा तो सुबह उठते मैडम मंदिर जाने का रहता है, वॉकिंग रहता है, इसमें मेरा प्रेशर बहुत कम होता है।

0: हाँ कि दोस्त हो, इतना प्यारा सा म्यूजिक सुन के देखो लग रहा है ना कि फिकर दूर हो रही है। इस फिकर को अभी हम और दूर करने वाले हैं, लेकिन उसके पहले आपके लिए कुछ इन्फॉर्मेशन है। एक छोटा सा ब्रेक है, फिर हमारी फिकर अपने आप दूर हो जाएगी इस फिकर नॉट सॉन्ग के साथ।
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలై.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.
2: हाँ जी दोस्तों, हमारे कॉलर हमारे साथ जुड़ते जा रहे हैं, लेकिन जो कॉलर हमारे साथ नहीं जुड़ पा रहे हैं वो भी हमको मैसेज करके कुछ भेज रहे हैं. जी हाँ, तो अश्विन जी फ्रॉम कोठी कुसाल मार्केट से इन्होंने मैसेज भेजा है कि जय कृष्णा सुरभि जी, जय कृष्णा सर, जय

0: एक मिनट दोस्तों,
1: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
2: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
2: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
2: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
1: readwithrainbow2026@gmail.com కు పంపండి.
2: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు, పుస్తకంతో మీ ప్రయాణాన్ని
2: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో,
2: రీడ్ విత్ రెయిన్బో.
0: तो दोस्तों, आज हमारा ये सफ़र बड़ा ही इंटरेस्टिंग रहा. हमने बात की सपनों की, सफलता की, स्टूडेंट के प्रेशर की, लाइफ के प्रेशर की, वर्ल्ड सुसाइड प्रिवेंशन डे की, और अपना प्रेशर कम कैसे करना है हमारे श्रोताओं ने हमको बताया. हमारे साथ श्रोताओं, आप मेरे साथ इस जर्नी में जुड़े, आपके लिए बहुत बहुत धन्यवाद. बस भगवान से यही प्रार्थना करूंगी कि आप अपना प्रेशर कम करें, हमारे आकाशवाणी के गाने सुनकर और हमेशा खुश बने रहें. धन्यवाद दोस्तों.

0: FM Rainbow 101.9.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో అక్కడ సమయం 2 గంటలు అయిపోయింది కదా. సో మరి మనం ఉన్నాం జెస్నీ హైదరాబాద్ లో. జెస్నీ హైదరాబాద్ లో ఆర్జే వెంకీతో మీరున్నారు. సో మరి జెస్నీ హైదరాబాద్ లో ఈరోజు అయితే సూపర్ జెస్నీ హైదరాబాద్, దాంతోపాటుగా డబుల్ కమిటాలో ఒక సూపర్ గెస్ట్ అయితే ఈరోజు మనకు వస్తున్నారు. దాని తర్వాత మరి సందేశ్ టు సోల్జర్స్ అంటూ అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్, తర్వాత తాజా ట్యూన్స్, ఇంకా ఇది మన చట్టం. సో ఇవన్నీ ప్రోగ్రామ్స్తో ఈరోజు అప్ టు 6 o'clock వరకు కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ఆర్జే వెంకీ రెడీగా ఉన్నాడు. సో ముందుగా అయితే జెస్నీ హైదరాబాద్లో అద్భుతమైనటువంటి ఒక స్వీట్ మీకోసం నేను తీసుకొచ్చిన, ఏంటి అది అనుకుంటున్నారా? సో నిత్యం మనం చూస్తుంటాం అర్లీ మార్నింగ్ మన దగ్గరలో అలా వీధుల్లోకి వస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా అయితే ఓల్డ్ సిటీ గల్లీలో అయితే సో అట్లా బుట్ట పట్టుకొని అట్లా తిరుగుతూ ఉంటారు. ఏంటి అది తెలుసా? అల్లం మురబ్బా, రైట్? సో అల్లం మురబ్బా అనేటువంటిది రియల్లీ చాలా దగ్గరగా అందరికీ చేరువైనటువంటి ఒక సూపర్ స్వీట్ అది. సో దాని గురించి అసలు ఎట్లా తయారవుద్ది, దాని వారసత్వం ఏంటి, అసలు అది ఏ రకంగా మనం ఉపయోగపడుతుంది, ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా నేను మీకోసం తీసుకొచ్చిన. ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దు అలమరుబా టేస్ట్ చేయడానికి. అందుకంటే ముందు ఒక సూపర్ ట్రాక్తో మనం అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ట్ నీ హైదరాబాద్ వింటున్నారు.

శుభ సాంగ్ విన్నారు కదా, ఘర్షణ మూవీలోంచి అయితే అద్భుతమైనటువంటి ట్రాక్ అయితే ఇందాక విన్నారు. వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ని హైదరాబాద్ లో ఉన్నాం, అలం రుబ్బా గురించి మాట్లాడుతున్నాం కదా. సో రైట్, చిన్న ముక్కలో పెద్ద ఆరోగ్యాన్ని దాచుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక సంప్రదాయమైనటువంటి స్వీట్ అది, అల్లం మురబ్బా. సో దాని గురించి ఈరోజు మాట్లాడాం. అయితే ఈ అల్లం అంటే మన వంటింటి ఔషధమే కదా. సో అదే అల్లాన్ని చక్కెర పాకంలో ఒక స్పెషల్గా తయారు చేస్తే అదే అల్లం మురబ్బాగా మారుతుంది. తీపి కానీ కారం కానీ సువాసన ఇవన్నీ కలిసినటువంటి ఒక ప్రత్యేక రుచి. చాలామందికి ఇది ఎంతో ఇష్టం. భోజనం తర్వాత ఒక చిన్న ముక్క అల్లం మురబ్బా తింటే నోరూరించే రుచితో పాటు డైజెషన్ కూడా సూపర్గా జరుగుతుంది అని పెద్దలు చెప్తుంటారు. అందుకే ఇది చాలా ఏళ్ళుగా భారతీయ కుటుంబాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రయాణాల్లో, పండుగల్లో గెస్టులు ఇచ్చేటువంటి సంప్రదాయమైనటువంటి స్వీట్లలో కూడా అల్లం మురబ్బా కనిపిస్తూనే ఉంటుంది. చిన్న ముక్క అయినా దాన్ని స్పెషాలిటీ మాత్రం చాలా పెద్దదని చెప్పాలి. తీపి ఇష్టపడేటువంటి వాళ్ళకి ఇంకా

ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళకి అల్లం మురబ్బ ఒక మంచి సెలక్షన్గా నిలుస్తుందన్నమాట. సంప్రదాయం, రుచి, ఆరోగ్యం ఈ మూడు ఒకే చోట కలిస్తే అదే ఈ అల్లం మురబ్బ. రైట్, సూపర్ సాంగ్ ఇప్పుడు విన్నాం. మనో రాధికా పాడినటువంటి పాట, సమరసింహారెడ్డి సినిమాలోంచి.

0: पुरस्कार के लिए तीन श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की, आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. రైట్, జస్ని హైదరాబాద్ వింటున్నారు. 2 o'clock లో సమయం 2:20 రైట్. మరి జస్ని హైదరాబాద్ లో అల్ల మురబ్బా గురించి మాట్లాడుతున్నాం కదా. సో మరి భారతదేశంలో అల్లాన్ని వేల ఏళ్లుగా ఔషధంగా ఉపయోగిస్తున్నారండి. ఆయుర్వేదంలో అయితే అల్లానికి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. జీర్ణక్రియకు, శరీరానికి వేడిని అందించడానికి అల్లం చాలా ఉపయోగపడుతుందని పురాతన గ్రంథాల్లో పేర్కొన్నారట. కాలక్రమేణా ప్రజలు అల్లాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు వివిధ రకాల పద్ధతులు అనుసరించారు. అలా చక్కెర పాకంలో అల్లాన్ని నానబెట్టి మురబ్బాగా తయారు చేసేటువంటి విధానం ఏర్పడిందన్నమాట. సో మొఘల్స్ కాలంలో మురబ్బాల తయారీకి ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉండేది. పండ్లు, కూరగాయలు, అల్లం ఇలాంటి పదార్థాలతో వివిధ రకాల మురబ్బాలు తయారు చేసేవారట. ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ అల్లం మురబ్బా ఇప్పటికీ సంప్రదాయ ఆహార సంస్కృతిలో భాగంగా ఉందన్నమాట. తరతరాలుగా వస్తున్న ఈ రుచి నేటి యువతను కూడా ఆకట్టుకుంటూనే ఉంది. ఒక చిన్న ముక్కలో చరిత్ర, సంప్రదాయం, ఆరోగ్యంపై నమ్మకం ఇవన్నీ దాగున్నాయి. అదే అల్లం మురబ్బా ప్రత్యేకం. రైట్, వింటూనండి. ఇంకా అల్లం మురబ్బా గురించి చాలా ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తుంటా. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: రెయిన్బో 101.9.
1: సూపర్ సాంగ్ విన్నారు కదా, నువ్వు నేను సినిమా నుంచి సూపర్ ట్రాక్ అయితే విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ సమయం 2:31:18 అయింది. మనం మాట్లాడుకుంటున్నాం జస్ట్ ఈ హైదరాబాద్ గురించి. జస్ట్ ఈ హైదరాబాద్ లో అల్లం రబ్బా గురించి మాట్లాడుతున్నాం కదా. సో అల్లం రబ్బా అసలు ఎట్లా తయారవుతుందో తెలుసా? మనం చూడడానికి చాలా బాగా కనబడుతుంది, తినడానికి టేస్టీగా ఉంటుంది, బట్ ఎలా తయారవుతుందో అది కూడా తెలుసుకోవాలి కదా. సో మొదటి నుంచి ఏంటంటే నాణ్యమైనటువంటి తాజా అల్లాన్ని ఎంపిక చేస్తారట. దాన్ని తొక్క తీసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోస్తారనమాట. ఆ తర్వాత అల్లాన్ని కొద్దిసేపు ఉడికించి దాని ఘాటును కొంతగానో తగ్గిస్తారు. ఆ తర్వాత చక్కెర పాకాన్ని సిద్ధం చేస్తారు. ఈ పాకంలో అల్లం ముక్కలను వేసి నెమ్మదిగా మరిగిస్తారు. ఇక అల్లం పాకాన్ని బాగా పీల్చుకున్న తర్వాత కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు నానబెడతారు. దీంతో అల్లం తీపిని పూర్తిగా గ్రహిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో యాలకుల పొడి, కుంకుమ పువ్వు లేదా తేనె లాంటి పదార్థాలను కూడా కలుపుతారు. దీంతో రుచి మరింత ప్రత్యేకంగా మారుతుంది. చివరగా ఎండబెట్టి లేదా పాకంతోనే నిల్వ ఉంచి అమ్మేస్తూ ఉంటారనమాట. ఇలా సంప్రదాయ పద్ధతిలో తయారైనటువంటి అల్లం మురబ్బా రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. సంప్రదాయ అల్లం మురబ్బా ఇప్పుడు కొత్త రూపాలు కూడా అందుబాటులోకి ఉంది. అవేంటో నేను చెప్తాను, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమాయం.

0: రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు, పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో జస్ని హైదరాబాద్ వింటున్నారు. అలమురబ్బా గురించి మాట్లాడుతున్నాం. రైట్, సంప్రదాయ అల్లమురబ్బా ఇప్పుడు ఒక కొత్త రూపాల్లో కూడా అందుబాటులోకి ఉందండి. ఒకప్పుడైతే సాధారణ అల్లమురబ్బానే ఎక్కువగా కనిపిస్తూ ఉండేది, కానీ ఇప్పుడు మార్కెట్లో హనీ జింజర్ మురబ్బా, లెమన్ జింజర్ మురబ్బా, యాలకుల ఫ్లేవర్, కుంకుమ పువ్వు ఫ్లేవర్ లాంటి అనేక రకాలు కూడా వస్తూ ఉన్నాయి. రైట్, సో మరి ఇలాంటి రకాలన్నీ కూడా మనం అట్లా టేస్ట్ చేయొచ్చు కదా. సో మరి షుగర్ తక్కువగా ఉండేటువంటి వెర్షన్లు, బెల్లంతో తయారైనటువంటి ఒక స్పెషల్ రకాలు కూడా ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న వారిని ఆకట్టుకుంటూనే ఉన్నాయి. గిఫ్ట్ ప్యాక్స్, చిన్న ట్రావెల్ ప్యాక్స్, ప్రీమియం బాటిల్స్ రూపంలో కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. యువతను ఆకర్షించేలా కొత్త ప్యాకేజింగ్తో మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. సో భోజనం చేసిన తర్వాత మౌత్ ఫ్రెషనర్లా, టీతో పాటు స్నాక్లా కూడా చాలామంది తీసుకుంటూనే ఉన్నారు ఈ అల్లమురబ్బాని. సంప్రదాయ రుచికి ఆధునిక రూపం ఇచ్చినటువంటి మంచి ఉదాహరణ అల్లమురబ్బ. పాత రుచి కొత్త స్టైల్లో అందుబాటులోకి రావడం వల్ల దీన్ని ప్రాచుర్యం మరింతగా పెరుగుతోంది అని చెప్పచ్చు. రైట్, సో మరి అల్లమురబ్బ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అవన్నీ నేను చెప్తా. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ని హైదరాబాద్ వింటున్నారు. ఇప్పుడైతే సంతోషం మూవీలోంచి ఈ సుపర్ ట్రాక్.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమైన స్టూడియో క్లాక్ లో సమయం 2:53 నిమిషాలు దాటి 28 సెకండ్లు అయింది. ఆర్జే వెంకితో ఉన్నారు, జస్ని హైదరాబాద్ వింటున్నారు. రైట్, మనం మాట్లాడుకుంటున్నాం కదా మరి ఈ రోజు అలముర్రబ్బా గురించి. రైట్, సో మరి ఈ సంప్రదాయబద్ధమైనటువంటి అలముర్రబ్బా అసలు టేస్ట్ రియల్లీ సూపర్ అని చెప్పాలి. చివరిగా అసలు అలముర్రబ్బా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. సో అల్లంలో సహజంగా ఉండేటువంటి అనేక పోషక పదార్థాలన్నీ కూడా శరీరానికి మేలు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా అయితే డైజెషన్ మెరుగుపరచడంలో అయితే అల్లం బాగా ఉపయోగపడుతుందని చాలా మంది నమ్ముతూనే ఉన్నారు కదా. సో భోజనం తర్వాత ఇది తీసుకుంటే కడుపు బరువుగా అనిపించకుండా కాస్తంత సహాయపడుతుందని కూడా పెద్దలు చాలా వరకు చెప్పారు కదా మనకి. సో ఇంకా ట్రావెల్ చేస్తున్నటువంటి సమయంలో వాంతుల భావనను తగ్గించడంలో కూడా అల్లం బాగా ఉపయోగపడుతుందట. అలాగే చల్లని వాతావరణంలో శరీరానికి కాస్త వేడి అనుభూతిని అందించడంలో అల్లం ఎంతో సహకరిస్తుంది. అందుకే వర్షాకాలం, శీతాకాలం ఇలా చాలామంది దీన్ని ఇష్టపడుతూనే ఉంటారు. అలసటగా అనిపించినప్పుడు వచ్చింది

చిన్న ముక్క అల్లం మురబ్బా తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. సో మరి మితంగా తీసుకోవడం మంచిదే. రుచి కోసం తిన్నా, సంప్రదాయం కోసం తిన్నా, ఆరోగ్యం కోసం తిన్నా అల్లం మురబ్బా మన ఆహార సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానం అని చెప్పాలి.

క్లాక్ లో సమయం 2:54:46 అయింది. ఆర్జే వెంకీతో జస్ట్ని హైదరాబాద్ వింటున్నారు ఎఫ్ఎం 101.9. ఇప్పుడు శుభ సాంగ్ వచ్చేస్తుంది, సాగర్ పాడినటువంటి ఉన్నది ఒకటే జిందగీ మూవీలోంచి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర.
1: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 p.m. on FM Rainbow 101.9.
3: Telanganam. Telangana's heartbeat on air.
4: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి పునాది అని, సమాచారం ప్రజల ఆస్తి అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఏఎస్సీఐలో జరిగిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రజలు అడగకుండానే ప్రభుత్వ విభాగాలు స్వచ్ఛందంగా సమాచారాన్ని వెల్లడించి పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచాలని సూచించారు. శాసనమండలిలో 22 ఏ అంశంపై చర్చకు పట్టుబడుతూ బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. వాయిదా తీర్మానాలను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తిరస్కరించడంతో సభ్యులు వెల్లోకి వెళ్లి పోడియం వద్ద పేపర్లు చించివేశారు. చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు సభ నుండి వాకౌట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను విస్తరిస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శాసనమండలిలో తెలిపారు. కొత్తగా 9 ఎంఆర్ఐలు, 8 సిటీ స్కాన్లు, 485 వెంటిలేటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గాంధీ ఉస్మానియాలతో పాటు జిల్లాలోని జీజీహెచ్లకు కూడా ఈ అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం ప్రారంభమైంది. 1000 రోజుల పరిపాలన విజయాలతో పాటు రేపు అసెంబ్లీలో 22 ఏ అంశంపై జరగనున్న చర్చపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గత ప్రభుత్వం తప్పిదాలను వివరిస్తూ సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. శాసనమండలి జరుగుతున్న తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. మార్షల్స్ ద్వారా తమ సభ్యుల గౌరవానికి భంగం కలిగిస్తున్నారని మధుసూదనాచారి ఆరోపించారు. రవీంద్రభారతిలో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి నివాళులర్పించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం బహుజనుల సంక్షేమానికి కృషి చేస్తోందని, ఆమె సేవలను గౌరవిస్తూ మెడికల్ కాలేజీకి ఐలమ్మ పేరు పెట్టామని మంత్రి పొన్నం తెలిపారు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రశ్నకు మంత్రి కోమటిరెడ్డి సమాధానమిచ్చారు. కాంట్రాక్టర్ సంస్థల సమస్యల వల్ల గతంలో ఆలస్యమైన ఈ భారీ ఫ్లైఓవర్ పనులను సీఎం సహకారంతో వేగవంతం చేశామని, వచ్చే జూన్ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో 2023లో జరిగిన రామ్నామి హింస కేసులో ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మాజీ తృణమూల్ ఎంపీ భర్తని ఈ ఘర్షణల మాస్టర్ మైండ్తో పాటు మొత్తం 43 మంది నిందితులుగా పేర్కొంది. 2023 రామనవమి శోభాయాత్రలో బాంబు దాడులు విధ్వంసంతో తీవ్ర అల్లర్లు చెలరేగాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNewsHYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: స్టూడియో క్లాక్ లో సమయం 3:47 అయింది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఈరోజు అయితే డబుల్ కమీటా ప్రోగ్రాంలో ఉన్నాం కదా. సో డబుల్ కమీటా ప్రోగ్రాంలో ఈరోజు మన స్టూడియోకి ఒక గెస్ట్ ఇచ్చేశారండి. ఎవరనుకుంటున్నారా? సో విద్యార్థులని మరి ఒక అభివృద్ధి స్థాయిలోకి తీసుకెళ్ళి ఒక అత్యుత్తమైనటువంటి మనుషులుగా సమాజంలో నిలబెట్టేటువంటి గొప్ప గురుతర బాధ్యత ఉన్నటువంటి ఒక గురుగారు మన దగ్గరకు వచ్చారు. తెలంగాణ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డీ అయినటువంటి సామ భూపాల్ రెడ్డి గారు ఈరోజు మన దగ్గర ఉన్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్గా మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో వర్క్ చేస్తున్నారు. సో తను ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు. సో వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో సామ భూపాల్ రెడ్డి గారు. సో మీకు ముందుగా వెల్కమ్ చెప్తుంది ఎఫ్ఎం రెయిన్బో. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మీరు రావటం చాలా ఆనందంగా ఉంది మా స్టూడియోకి. సో మీ అనుభవాలు, అసలు మీరు అందించినటువంటి ఏవైతే సేవాపరమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో, సో విద్యార్థులను తీర్చిదిద్దడంలో మీరు చేసినటువంటి ఆ కృషి అంతా కూడా మా శ్రోతలందరికీ ఈరోజు మీ ద్వారా మేము అందించాలనుకుంటున్నాం. సో మరి ముందుగా అసలు మీరు బెస్ట్ టీచర్గా ఎంపిక చేశారు, తెలంగాణ స్టేట్ బెస్ట్ టీచర్గా ఫస్ట్ మీరు పురస్కారం మీరు తీసుకున్నారు. సో ఈరోజు ఈ రీసెంట్గా సెప్టెంబర్ 5th రోజున, సో మరి దానికి మేమందరం కూడా ఎఫ్ఎం రెయిన్బో తరఫున కంగ్రాట్స్ చెప్తున్నాం. సో మరి మీరు లభించినటువంటి ఈ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పట్ల మీ రెస్పాన్స్ ఏంటి, మీ ప్రతిస్పందన ఏంటంటారు?
1: చాలా సంతోషంగా ఉందండి. మరి ఇలాంటి ప్రోత్సాహకాలు భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడానికి గాను ఎంతగానో తోడ్పడతాయి. ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉపాధ్యాయుల్లో నూతన ఉత్తేజాన్ని నింపినట్లుంటుంది. అదేవిధంగా మిగిలిన ఉపాధ్యాయులకు కూడా ఇది ఒక ప్రేరణ కలుగుతుంది దీని ద్వారా.
0: ఓకే, సూపర్ అండి. ఎందుకంటే ఒకసారి ఒక అవార్డు వచ్చిందంటే మన భుజస్కంధాలపైన ఇంకా బాధ్యత పెరిగిందని అందరూ అంటుంటారు. అవును, సో మీరేమంటారు?
1: ఖచ్చితంగా అండి. మరి ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అనేది పెరుగుతాయి. ఎవరైనా కానీ ఇంతకు ముందు కంటే కూడా ఇంకా ఎక్కువగా మన నుంచి ఏ విధమైన కృషి ఉంటుంది, అదేవిధంగా మరి విద్యార్థులను తీర్చిదిద్దడంలో కానీ మనం ఏ విధమైన బోధన వ్యూహాలను అనుసరిస్తున్నాం లేదా ఇంకా ఎక్కువ కోరుకోవడం అనేది సహజం. అది
0: సహజం, చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము అందరం కూడా మీ దగ్గర నుంచి. అయితే అసలు మీరు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటారు? అసలు మీ ఎడ్యుకేషన్ ఏ రకంగా సాగింది?
1: నేను నా పాఠశాల విద్య మొత్తం రవీంద్ర శాంతినికేతన్ అనే పాఠశాలలో పూర్తి చేశాను. ఇంటర్మీడియట్ వరకు శ్రీనివాస జూనియర్ కాలేజ్ అనే కాలేజ్ లో చేరాను. అదేవిధంగా డిగ్రీ ప్రగతి మహావిద్యాలయ, అదేవిధంగా పీజీలో మరి ఎంఎస్సీ ఫిజిక్స్ నేను నిజాం కాలేజ్.
0: ఆల్మోస్ట్ మీరు హైదరాబాద్ లోనే?
1: అవునండి, నేను భయపడతా హైదరాబాదే కాబట్టి. మరి నిజాం కాలేజ్ లో 2004-07 వరకు నేను పీజీ పూర్తి చేశాను. అయితే ఈ పీజీ పూర్తి చేసిన తరుణంలోనే మా ఫ్రెండ్స్ బాలవర్ధన్ రెడ్డి, వెంకటరీష్ లాంటి వాళ్ళు, వీళ్ళు కొందరు బీఈడీ కోర్సు చేయాల్సిందిగా నన్ను, అంటే మేము అందరం ఎంట్రన్స్ రాసినాం, సో మంచి ర్యాంక్ వచ్చింది, సో బీఈడీ చేస్తే బాగుంటుందని వాళ్ళు సలహా ఇవ్వడం. సో అలా వాళ్ళ ప్రోత్సాహంతో నేను బీఈడీ చేయడం జరిగింది. బీఈడీ చేసిన తర్వాత ఇమీడియట్ గా ఎంబెడెడ్ సిస్టమ్స్ అనే ఒక కోర్సు కూడా సిడాక్ లో చేశాను. ఆ తర్వాత మరి
0: టెక్నికల్ గా కూడా టచ్
1: ఉన్నది, ఒక రకమైన సంఘర్షణ, అంటే ఇటుకు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలా లేదా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలా అని ఒక సందిగ్ధం, ఒక సంఘర్షణ ఉండే. సో సరే ఏదేమైనప్పటికీ 2008 డిఎస్సీ అనేది రాయడం జరిగింది. అందులో నేను ఎంపిక కావడం, మెరిట్ లిస్ట్ లో ఉండడం. సో తద్వారా 2010 నేను ఉపాధ్యాయునిగా ఈ మొదటిసారిగా నియామకం కావడం జరిగింది.
0: టీచర్ గా మా ముందుకు వచ్చేసారండి.
1: అవునండి, ఈరోజు మీ ముందు.
0: సూపర్ అండి భూపాలరెడ్డి గారు. ఇంకా చాలా అంశాలు నేను మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను, మా శ్రోతలకు వినిపించాలనుకుంటున్నాను. సో అంతకు ముందు అయితే ఒక సూపర్ ట్రాక్ మనం ఇప్పుడు విందాము.
1: ఓకే,
0: సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మనం అయితే ఇప్పుడు ఒక సూపర్ సాంగ్ విందాం. రఘు దీక్షిత్ పాడినటువంటి సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలోంచి ఈ సూపర్ సాంగ్ చల్ చల్ చలో చలించు దారిలో అంటూ ఈ సూపర్ సాంగ్. ఆర్జే వెంకీతో మీరున్నారు, డబుల్ కా మీటా వింటున్నారు ఎఫ్ఎం 101.95.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్ సూపర్ సాంగ్ అయితే మనం విన్నాం కదా, వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. రైట్, డబుల్ కమిటాలో ఉన్నాం. సో సూపర్ గెస్ట్ అయితే మనతో పాటు ఉన్నారు ఈరోజు. తెలంగాణ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డీగా ఉన్నటువంటి సామ భూపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా.
2: అవును, చెప్పండి.
1: అంటే ఉపాధ్యాయుడిగా ఒక టీచర్గా ఫస్ట్ నియామకం మీకు ఎక్కడ జరిగింది, ఎక్కడ వర్క్ చేశారు మీరు?
2: 2010లో, మరి 2008 DSC ద్వారా ఎంపికై 2010లో నేను మొట్టమొదటిసారిగా కందుకూరు మండలంలోని

0: ఒక మారుమూల ప్రాంతమైనటువంటి నెందూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న
1: అంటే ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో.
0: రంగారెడ్డి జిల్లాలోని
1: ఓకే ఓకే.
0: నెందూరులో నెందూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మాన్యగూడలో చేరడం జరిగింది. అక్కడ ఒక 8 సంవత్సరాలు నేను విధులు నిర్వహించాను.
1: ఓకే.
0: ఈ కాలంలో అక్కడ నేను ముఖ్యంగా గణితం మరియు ఆంగ్లం రెండు బోధించేవాడిని. మరి విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో అక్కడ తోడ్పడి, అదేవిధంగా గణితంలో ముఖ్యంగా వాళ్ళు రాత సమస్యలని చేసే వాళ్ళు అవి చేయడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని గమనించి అక్కడ, అంటే ఈ రాత సమస్యలు చేయడంలో చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతుంటారండి. ఎందుకంటే వాళ్ళు కీవర్డ్స్, అంటే నేను వాళ్ళకి చేసిన సూచన ఏంటంటే కీవర్డ్స్, ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు అందులో కీవర్డ్స్ ఏముంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ ఉందనుకోండి, సమ్ అని కానీ టోటల్ అని కానీ ఇలాంటి కీవర్డ్స్ని క్యాచ్ చేయమని. అంటే ప్రైమరీ స్కూల్, ప్రైమరీ స్టేజ్ కదా వాళ్ళది, సో ప్రాథమిక స్థాయిలో కాబట్టి ఇలాంటి కీవర్డ్స్ని వాళ్ళు గుర్తించడం ద్వారా మరి సమస్యలను విశ్లేషించడం, తద్వారా సమస్య పరిష్కారం చేసే విధంగా బోధించడం జరిగింది.
1: అంటే ముఖ్యంగా ఏంటంటే రూరల్ ఏరియాస్లో ఉన్న పిల్లలకి ఇంకా కొంచెం ఈ వీటిపైన పట్టు లభించే అవకాశం, ఎందుకంటే ట్యూషన్స్ అవి ఉండవు కదా.
0: అవునండి, వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి. సో అదేవిధంగా ఇంకా కొన్ని ఏంటంటే చుట్టుకొలతలు కానీ వైశాల్యాలు కానీ ఇలాంటివి నేర్పించడానికి వాళ్ళకు నేను వాళ్ళు చేసే విధంగా, అంటే ఒక మీటర్ స్కేల్ ఇవ్వడము లేదా టైలర్ టేప్ సహాయంతో ప్లే గ్రౌండ్ కానీ కిటికీల చుట్టుకొలతలు వైశాల్యాలు కొలవడం నేర్పించడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇలా చేస్తే ఏంటంటే వాళ్ళు సొంతంగా నేర్చుకుంటున్నారు కాబట్టి భావస్థిరీకరణ బాగా జరిగి నిత్య జీవితంలో కూడా వాళ్ళు వాటిని ఉపయోగించుకోవడానికి వీలవుతుందని నా అభిప్రాయం. ఇప్పటికీ ఇంకా కొంతమంది నా పూర్వ విద్యార్థులు వాళ్ళు కాల్ చేసి సార్ బాగున్నారా పలకరించడం జరుగుతుంటుంది.
1: సో ఇప్పటికీ టచ్ లో ఉన్నారన్నమాట?
0: ఉన్నారండి, ఉన్నారు.
1: అంటే మీరు స్కూల్ మారినప్పటికీ కూడా
0: చేస్తూనే ఉంటారు వాళ్ళు, ఏదో ఒక పండుగకు వాళ్ళు కాల్ చేసి సార్ బాగున్నారా, సార్ ఎక్కడ ఉన్నారు ఏంటి అని అడుగుతూనే ఉంటారు.
1: ఓకే. ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారండి మీరు?
0: నేను ప్రస్తుతం ఇక్కడ యూపీఎస్ మాన్యగూడ నుండి 2018లో ఎంపీహెచ్ఎస్ చెంగిచెర్లకు రావడం జరిగింది.
1: ఓకే.
0: అయితే
1: అక్కడ పరిస్థితులు ఏంటి?
0: ఇక్కడ నేను ఒక 9 సంవత్సరాలుగా పాఠశాల అభివృద్ధికి, అదేవిధంగా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనేక విధాలుగా కృషి చేయడం జరుగుతుంది. అనేక స్వచ్ఛంద సంస్థలను సంప్రదించి సిఎస్ఆర్ నిధులు, ఉన్నత పాఠశాల భవన నిర్మాణం కొరకు కానివ్వండి, అదేవిధంగా ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో కూడా మరొక స్వచ్ఛంద సంస్థ ద్వారా కిచెన్ కమ్ డైనింగ్ హాల్, వాటర్ సంప్, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ గురించి ఒక స్టేజ్ ఉంది, దానిపైన షెడ్ కానివ్వండి. సో ఇలాంటివన్నీ కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పాత స్కూల్లో కూడా మేము అక్కడ సిఎస్ఆర్ నిధులతోనే ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో టాయిలెట్స్ నిర్మించడం, ఇలా విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం ద్వారా నేనే కాదు మరి నా తోటి ఉపాధ్యాయుల కృషి కూడా ఇందులో ఉంది. వారందరూ కూడా మరి, ఎందుకంటే నేను ఆ పాఠశాలలో బదిలీపై వచ్చినప్పుడు 374 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు, అదే నేడు అక్కడ 615 మంది మరి విద్యను అభ్యసిస్తున్నారు.
1: సూపర్ అండి.
0: ఈ విధంగా మౌలిక వసతులు కల్పించడం, అదేవిధంగా పాఠశాలలో చిన్న చిన్న మరమ్మతులు వచ్చినప్పుడు అవన్నీ కూడా నేనే స్వయంగా వాటిని సరిచేయడం కూడా, అంటే ప్లంబింగ్ వర్క్స్ కానీ కార్పెంటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రీషియన్ వర్క్స్ కానీ అన్ని కూడా చేస్తూ ఉంటాను అన్నమాట.
1: వీటిలో కూడా మీకు కాస్తంత
0: నాకు ఉందండి, నాకు ఆల్రెడీ కొంచెం ఈ ప్లంబింగ్ వర్క్స్ కానీ కార్పెంటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రీషియన్ వర్క్స్, అంటే ప్రతి దాంట్ని కూడా నేర్చుకోవాలనే తపన ఉంటుంది. ముఖ్యంగా ఈ కరోనా పీరియడ్ లో కొన్ని ఇట్లాంటివి అన్ని కూడా ఖాళీగా ఉండడం ఎందుకని ఇలాంటివి నేర్చుకోవడం జరిగింది.
1: సూపర్ అండి. అంటే నేర్పేటువంటి గురువు నేర్చుకుంటూనే ఉన్నారనమాట. సూపర్, నైస్ అండి భూపాల్ రెడ్డి గారు. రియలీ, అంటే మీరు చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా అంటే రాబోయేటువంటి జనరేషన్ కి గానీ వీళ్ళందరికీ కూడా ఒక ఏమంటారు ఒక మార్గదర్శకంగా అనిపిస్తున్నాయి. సో థ్యాంక్ యూ అండి. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నిజంగా అందుకే అంటుంటారు 100కో 1000కో ఒక ఉపాధ్యాయులు ఉంటారు అని చెప్పేసి, అందుకే పాటలు అలా వచ్చాయేమో, అలాంటి పాట ఒకటి మనం ఇప్పుడు విందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇంకా విషయం. ఇప్పుడు సూపర్ ట్రాక్ మనం విందాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పీ సుశీల బృందం పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం, విశ్వరూపం సినిమా నుంచి.

0: FM Rainbow 101.9.
1: సూపర్ సాంగ్ విన్నాం కదా విశ్వరూపం సినిమాలోంచి. సో నూటికో కోటికో ఒక్కరు అనేటువంటి మాట వచ్చింది కదా, అలాంటి ఉపాధ్యాయులే ఈరోజు మన దగ్గర ఉన్నారు. తెలంగాణ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు కైవసం చేసుకున్నటువంటి సామ భూపాలరెడ్డి గారు, సెకండరీ గ్రేడ్ టీచర్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ నుంచి ఎంపికయ్యారు. సో సార్, మరి మనం మాట్లాడుతున్నాం కదా, సో మీరు అనుసరిస్తున్నటువంటి అంటే విద్యార్థులను తీర్చిదిద్దడంలో మీకంటూ ఉన్నటువంటి ఆ స్పెషల్ వ్యూహాలు ఏం అనుసరిస్తున్నారు, ఎలాంటి బోధనా పద్ధతులతో మీరు టీచ్ చేస్తుంటారు?
2: మాది అప్గ్రేడెడ్ స్కూల్ అండి. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు, 6 SDTలు మరియు 2 విద్యా వాలంటీర్ల సహాయంతో మరి మా పాఠశాల నిర్వహించబడుతుంది. ఇది మండల పరిషత్ ఉన్నత పాఠశాల. నేను ఇందులో 8, 9, 10 తరగతులకు గాను భౌతిక శాస్త్రం, మరి 6, 7 తరగతులకు గాను గణిత శాస్త్రం బోధిస్తున్నాను. మరి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఉన్నారు కాబట్టి, సో 6, 7 మాత్రమే మ్యాథ్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు మ్యాథ్స్, ఫిజిక్స్ రెండు కూడా చాలా ఇష్టమైన సబ్జెక్టులు. సో మా పాఠశాలలో నేను ముఖ్యంగా కృత్యాధార బోధనకు ప్రాధాన్యత ఇస్తాను. ప్రతి అంశాన్ని కూడా నిత్య జీవిత ఉదాహరణలతో అనుసంధానం చేస్తూ బోధించడం ద్వారా అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో విద్యార్థులకు వివరించడం జరుగుతుంది. కాబట్టి ఆ విద్యార్థులు కూడా నేను ఈ రోజు ఏదో కొత్త విషయాన్ని బోధిస్తానేమో అని ఒక వారు ఆసక్తి బోధనపై ఉంచడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఒక 25 నుండి 30 వరకు వర్కింగ్ మోడల్స్ తయారు చేసి నేను చేయడమే కాదు విద్యార్థులను కూడా చేయించడం ద్వారా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తాను.

0: మోడల్స్ కూడా తయారు చేస్తారు.
1: చేసామండి, చేసి ప్రదర్శిస్తాం కూడా,
0: ఓకే,
1: ప్రతి సంవత్సరం కూడా
0: నైస్.
1: చేస్తున్నాం. అలాగే రంగోలీ కాంపిటీషన్స్, సైన్స్ రంగోలీ కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రభుత్వం కూడా ఇన్స్పైర్ అనే సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. వీటి ద్వారా ఏమవుతుందంటే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం అనేది పెంచడానికి ఇవి అన్ని కూడా దోహదం చేస్తాయి. మరి కేవలం పాఠ్యాంశాల బోధనే కాకుండా ఈరోజు మనం సమాజంలో చూస్తున్నామండి, అక్కడక్కడ అకృత్యాలు జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని మరి విలువల విద్య, నైతిక విద్యను కూడా బోధనలో ఆయా సందర్భాన్ని బట్టి నా విద్యార్థులకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా పర్యావరణం పట్ల కూడా వాళ్లకు, ఎందుకంటే ఈనాడు మరి పొల్యూషన్ పెరగడానికి కానివ్వండి, అదేవిధంగా మరి ఓజోన్ లేయర్ డిప్లీట్ కావడం కానీ, ఇవన్నీ వీటన్నింటినీ సమయానుసారంగా వాటిని పాఠ్యాంశాలను బోధించడం, అక్కడక్కడ ఆయా సందర్భాల్లో వాటిని వివరించడం జరుగుతుంది. ఈ విధంగా చెంగిచెర్ల పాఠశాల విద్యార్థులందరికీ మరియు తల్లిదండ్రులకు కూడా ఒక అభిమాన ఉపాధ్యాయుడిగా బోధన కొనసాగిస్తున్నానండి.
0: రియల్ అండి, మీరు ఏమనుకుంటారు కానీ మ్యాథ్స్ అంటే మాత్రం నాకు అనుకు చిన్నప్పటి నుంచి మీరు ఎంత అవలీలుగా మ్యాథ్స్ అంటే నేను బాగా చేస్తాను ఇట్లా చెప్తాను అనుకుంటున్నారు, బట్ ఎందుకో అది
1: చాలా మంది టీచర్లు కూడా వాళ్ళ వాళ్ళ పిల్లలకు ఒక ఆదివారం వచ్చి కొంచెం మాకు చెప్పరా కొంచెం అని కూడా అడుగుతూ ఉంటారండి. అది అది కొంచెం అంటే నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, మ్యాథ్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ ఈ రెండు కూడా చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్టులు. ఎందుకంటే టీచర్లు కూడా తెలుసు వాళ్ళకు కొంచెం ఈయన చెప్పే బోధన శైలి బాగుంటుంది, సో మా పిల్లలకు కూడా ఏదైనా ఒక రోజు. అలాగే నేను ఇక్కడ నాదరుగులో ఒక ఆశ్రమం ఉంది, అక్కడ కూడా ఎవ్రీ సండే ఫ్రీ క్లాసెస్ తీసుకుంటుంటాను వాళ్ళకి.
0: ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉపాల్రెడ్డి గారు. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుందాం. రైట్, ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ విందామండి. ఒక పాట శంకర్ మహాదేవన్ గారు పాడినటువంటి జనతా గ్యారేజ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ పాట ఇప్పుడు విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: FM రెయిన్బో 101.9.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. స్టూడియో క్లాక్ సమయం 3:31 దాటి 38 సెకండ్లు అయింది. సో ఆర్జే వెంకీతో మీరున్నారు, డబుల్ కమిటీలో ఉన్నాం. సో స్పెషల్ గెస్ట్ ఈరోజు మన దగ్గర ఉన్నారు సామ భూపాల్ రెడ్డి గారు, తెలంగాణ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డీ. సార్ మరి అంటే బాగా చెప్తున్నారు ఇవన్నీ మీరు, ట్రైనింగ్ అంటే టీచింగ్ ఎయిడ్స్ వాడి నేను వాళ్ళకి చెప్తాను అని చెప్పేసి రకరకాల బోధనా వ్యూహాలు అవలంబిస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా. సరే ఇవన్నీ పక్కన పెడితే అంటే మీ ఫ్యామిలీ పరంగా కానీ మీకు ఎలాంటి సపోర్ట్ దొరికింది మీరు సక్సీడ్ అవ్వడంలో?
3: మాది మధ్యతరగతి కుటుంబం అండి. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా చదువుకోలేదు, నేనే ఫస్ట్ జనరేషన్ లిటరేట్. మా బంధువుల్లో కూడా నేనే మొదటి ప్రభుత్వ ఉద్యోగిని, నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లి, అదేవిధంగా నాకు ఒక పాప, ఒక బాబు. పాప ఇంటర్మీడియట్ చదువుతుంది, బాబు 5th క్లాస్ చదువుతున్నాడు. మరి నా మొదటి నియామకం నేను కందుకూరు మండలంలో చేస్తాను, ఇప్పుడు చెప్పాను కదండి, అది ఒక మారుమూల ప్రాంతం. సో కాబట్టి పొద్దున్న లేచి బయలుదేరడం కాబట్టి మరి నాకు నా భార్య యొక్క కృషి కానివ్వండి, అదేవిధంగా పాఠశాలలో మరి నేను ఎక్కువగా మరి నా సొంత పిల్లల కంటే కూడా మరి పాఠశాలలోనే నా విద్యార్థులతోనే ఎక్కువ సమయం గడపడం ద్వారా. సో మరి ఆ పిల్లల బాగోగుల విషయంలో కానీ నా తల్లిదండ్రులు, తమ్ముడు, బావ వాళ్ళ కృషి ఎంతగానో ఉంది. అలాగే నా స్నేహితుల సహకారం కూడా, నాగేందర్ కానివ్వండి, తిరుమలేష్ కానివ్వండి, అలాగే రవీందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సో ఇలా వెంకటరెడ్డి కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా మరి నా స్నేహితులు ఆనంద్ కుమార్, వీళ్ళందరూ కూడా మరి సహకరించడం జరిగింది.
2: సూపర్ రియల్ అండి. ఎందుకంటే సాధారణంగా ఎక్కువ మంది సక్సీడ్ అయినటువంటి వాళ్ళలో వాళ్ళ ఫ్యామిలీ టైం కంటే కూడా వాళ్ళు వర్క్ చేసేటువంటి టైమే ఎక్కడ అక్కడనే మాత్రమే ఎక్కువ టైం కేటాయిస్తుంటారు. సో అది మీలో కూడా
3: ఇదే కాదు, వీళ్ళతో పాటు నాతోటి ఉద్యోగులు కూడా, నాతో పాటు పనిచేస్తున్న టీచర్లు కూడా, ముఖ్యంగా మా హెడ్ మాస్టర్ సార్ వేణుగోపాల్ రెడ్డి గారు, అందరూ కూడా చాలా సహకరించారండి. అంటే ఏదో ఒక సందర్భంలో హెల్త్ బాగాలేకపోవడం కానివ్వండి, ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు కానీ వీళ్ళందరూ కూడా మనకు సహకారం అందించడం జరిగింది.
2: సూపర్ నైస్ అండి. సో మరి ఇప్పుడు ప్రజెంట్ విద్యా వ్యవస్థలో చూస్తున్నప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలు వస్తున్నాయి. ఒక గతంలో చూస్తే డిపే పని, ఏపే పని చెప్పేసి ఇట్లా కొన్ని వచ్చినాయి. సో అట్లనే ఇప్పుడు కొన్ని అంటే విద్యార్థుల బాగోగులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అభ్యాసాన్ని పెంచాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు వస్తున్నాయి. ఎలాంటి కార్యక్రమాలు ఇప్పుడు నడుస్తున్నాయి, మీరు ఇచ్చే సూచనలు ఏంటి వాటికి?
3: ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం కానివ్వండి, ఎల్ఐపి వంటి కార్యక్రమాలు, అంటే హైస్కూల్లో అయితేనేమో లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, అదేవిధంగా ప్రైమరీలో అయితేనేమో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరీస్ అనే ప్రోగ్రామ్, ఇలాంటి కార్యక్రమాలు అన్ని కూడా మరి అమలు పరచడం వల్ల ఈరోజు మన రాష్ట్ర పీజీఐ అది పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనేది 28 నుంచి 18 చేరడం, అలా మెరుగుపరచడంలో మరి విద్యార్థులు ఆశించిన అభ్యాసన ఫలితాలు రాబట్టకై ఎంతగానో దోహదపడుతున్నాయి. కానీ నాదొక చిన్న సూచన అంటే ఏంటంటే, ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో తక్కువ సిలబస్ తో అనుకున్న అభ్యసన ఫలితాలు రాబట్టే విధంగా సిలబస్ ను కుదించడం ద్వారా ఎఫ్ఎల్ఎన్ వంటి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఆ విధంగా ఒక వర్క్ షాప్ లో కూడా సంబంధిత అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినప్పుడు వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది.
2: శుభమండి మీరు, ఎందుకంటే ఇలాంటి అంశాలు చాలా

మీతో నేను షేర్ చేసుకుంటున్నా. బాగుంది, ఇంకా చూద్దాం మనం చాలా అంశాలు. ఇంకా సాంబపాల్ రెడ్డి గారు మనకు చెప్పుకోవడానికి ముందుకొచ్చారు. సో ముఖ్యంగా తను మనకు టైం ఇవ్వడం అనేటువంటి రియల్లీ వీఆర్ చాలా నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా శ్రోతలందరూ కూడా ఎడ్యుకేషన్ పరంగా ఉన్నటువంటి ఇలాంటి అంశాలన్నీ కూడా అందించడానికి ఒక ప్లాట్ఫామ్, ఒక అవకాశం ఇచ్చింది ఎఫ్ఎం రెయిన్బో. సో ఇంకా మరింత సమాచారం మనం మాట్లాడుకుందాం. అంతలోపు అయితే ఒక సూపర్ ట్రాక్ అయితే ఇప్పుడు విందాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి కొత్త బంగారు లోకం సినిమాలోంచి ఈ పాట.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనమే కరెక్ట్ అని అనుకుంటాం.

0: చెప్తాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: FM Rainbow 101.9.
2: వెళ్ళ సూపర్ సాంగ్ అయితే మనం ఇందాక విన్నాం కదా, వింటూనే ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకితో ఉన్నారు, అలాగే మన దగ్గర గెస్ట్ ఉన్నారు, తెలంగాణ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డీ భూపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్, మరి ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఏదైనా కూడా టెక్నాలజీ పరంగానే ముందుకెళ్తోంది, సో నూతన పోకడలు వచ్చాయి. సో విద్యారంగంలో ప్రస్తుతం అంటే ఈ టెక్నాలజీ పరంగా కంప్యూటరైజ్ డిజిటలైజేషన్ ఇవన్నిటి విషయంలో ఎలాంటి ప్రగతి ముందుకెళ్తుంది అంటారు, సాగిస్తున్నాం?
3: గత 2-3 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మరి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు డిజిటల్ పాఠాలు అందించడానికి ఐఎఫ్పి ప్యానెల్స్ అందించడం జరిగింది. ఈ ఐఎఫ్పి ప్యానెల్స్ యూజ్ చేసి మనం కొన్ని క్లిష్టమైన అంశాల బోధనలో, ముఖ్యంగా జీవశాస్త్రం కానివ్వండి, భౌతిక శాస్త్రం కానివ్వండి, ఇలాంటి అంశాల బోధనలో ఇవి ఎంతగానో మనకు ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా మరి విద్యార్థులు కూడా చూడడం ద్వారా కానీ మరి చేయడం ద్వారా నేర్చుకోవడం వల్ల వాళ్ళ భావ స్థిరీకరణ కూడా ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది. అంతేకాదు మరి ఈరోజు విద్యా వ్యవస్థలో మరి ప్రతిదీ కూడా డిజిటలైజేషన్ అయ్యింది, అంటే విద్యార్థుల నమోదు వివరాలు కానివ్వండి, అదేవిధంగా ఎండిఎంకి సంబంధించినటువంటి వివరాలు కానివ్వండి, ఎండిఎం బిల్స్, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్స్ కానివ్వండి, అదేవిధంగా సిసి మార్క్స్ ఎంట్రీ అంటే ప్రోగ్రెస్ కార్డులు మనం ఇస్తాం కదండి, సో అది కూడా ప్రతిదీ డిజిటలైజేషన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏఐని మరి ఇటు ప్రభుత్వం కూడా అంటే ఐఎఫ్ఎ ప్యానెల్స్ ఇవ్వడం ద్వారా కానివ్వండి, అదేవిధంగా ఏఎక్స్ఎల్ ల్యాబ్స్ కానివ్వండి, సో ఇలా విద్యలో మన విద్యా వ్యవస్థలో కూడా డిజిటలైజేషన్ అనేది ఆల్మోస్ట్ బాగా డెవలప్ అయింది.
2: అంటే లైబ్రరీస్ అవి కూడా అందుబాటులో వచ్చాయి,
3: లైబ్రరీస్ కూడా వచ్చాయండి.
2: సూపర్ అండి. అసలు మీరు అంటే ఇంత ఉత్తమంగా, అంటే సాధారణంగా కొంత మనం టీచర్ వృత్తిలో ఉన్నాం, కానీ ప్రతి ఒక్కరికి కొంతమంది స్ఫూర్తినిచ్చినటువంటి టీచర్స్ కూడా ఉంటారు, సో అట్లా మీ లైఫ్ లో ఎవరున్నారు మీకు?
3: అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అదే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామా లేదంటే ఉపాధ్యాయ వృద్ధిలోకి వద్దామా అనేది ఒక సంఘర్షణ ఉండే, అయినప్పటికీ ఉపాధ్యాయ వృత్తిని నేను ఎంచుకోవడం జరిగింది. సరే, బై చాయిస్ బై ఆప్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అయినప్పటికీ వచ్చిన తర్వాత మాత్రం అసలు ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఇంత గౌరవం ఉంటుందా, నిజంగా ఉపాధ్యాయునికి ఇంత గౌరవం అంటే నేను సొసైటీలో గమనించాను. అంటే అంతకుముందు భూపాల్ రెడ్డి ఒక ఉపాధ్యాయునిగా భూపాల్ రెడ్డి అనే తేడా గమనించాను. సో ఆ తర్వాత నేను గమనించాను, అంటే గ్రహించాను అనమాట, అంటే ఒక ఉపాధ్యాయునికి ఇంత విలువ ఉంటుంది, సొసైటీలో ఒక ఉపాధ్యాయుడు ఇంత గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నాడు అనే విషయాన్ని నేను గ్రహించడం జరిగింది. అయితే నాకు స్ఫూర్తినిచ్చినటువంటి కొంతమంది టీచర్లు తీసుకుంటే, నా పాఠశాల స్థాయిలో తీసుకున్నట్లయితేనేమో అనురాధ టీచర్ హిందీ బోధించేవాళ్ళు, చంద్రకళ టీచర్ తెలుగు బోధించేవాళ్ళు, రమేష్ సార్ సైన్స్ భాష సార్, ఎందుకంటే మన ఒక టీచర్ హృదయాన్ని అత్తుకునేటట్టు బోధించినట్లయితే వాళ్ళందరూ కూడా మరి మనకు ఖచ్చితంగా ఇప్పుడు నా విద్యార్థులు నన్ను ఎలా అయితే గుర్తుంచుకుంటారో నేను కూడా వాళ్ళందరూ కూడా మరి నాకు స్ఫూర్తి కలిగజేస్తారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ స్థాయిలో తీసుకున్నట్లయితే మరి శ్రీధర్ సార్ మా లెక్చరర్, మ్యాథ్స్ చెప్పే విధానం ద్వారా అసలు మ్యాథ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది నాకు. అదేవిధంగా స్కాలర్స్ అకాడమీలో ప్రసాద్ సార్ ఫిజిక్స్ చెప్పడం, సో ఆ ఫిజిక్స్ బోధించడం, ఆ బోధించే శైలి కానివ్వండి, అన్నిటి ఫిజిక్స్ పైన ఆసక్తి పెరిగింది. ఈ విధంగా మ్యాథ్స్ ఫిజిక్స్ రెండింటి పైన కూడా నాకు అంటే వీళ్ళిద్దరు ముఖ్యంగా శ్రీధర్ సార్ అండ్ ప్రసాద్ సార్ వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి స్ఫూర్తి వల్ల చాలా ఆసక్తి పెరిగింది. అదేవిధంగా మరి ఎకనామిక్స్ లో చిరంజీవి సార్, సో గ్రూప్స్ ఒకసారి సమ్మర్లో కోచింగ్ వెళ్ళిన ఉంటే అప్పుడు చిరంజీవి సార్ ఎకనామిక్స్ బోధించి ఆ బోధన శైలి ముఖ్యంగా నన్ను ఆకట్టుకుంది, ఆ శైలిలో కొంత భాగాన్ని నేను కూడా అందిపుచ్చుకున్నాను. సో ఆ విధంగా మరి నిజాం కాలేజ్లో కూడా సుఖదేవ్ సింగ్ సార్ అని ఉంటారు, వాళ్ళు కూడా ఏమంటారు అంటే ప్రతిదీ కూడా ప్రాక్టికల్, అంటే నాది కూడా అదే ఆలోచన విధానం, ప్రతిదీ ప్రాక్టికల్గా ఆలోచించాలి.
2: సో మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి గురువులను మీరు మర్చిపోయలేకపోయారు.
3: అవునండి,
2: రియల్లీ సూపర్ అండి.
3: అట్లనే నేను ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత

0: మరి మా అంటే మా కాంప్లెక్స్ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి దక్షిణ భారతదేశ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత
1: ఓకే
0: గౌరీశంకర్ సార్ లాంటి సీనియర్ ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి సార్ కానివ్వండి,
1: ఓకే ఓకే
0: అదేవిధంగా ఎంఈఓ నరసింహారెడ్డి సార్ కానివ్వండి,
1: ఓకే
0: లేదా మా ప్రస్తుత స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సత్యప్రసాద్ సార్,
1: వీళ్ళందరూ
0: అదేవిధంగా
1: ఎంకరేజ్మెంట్
0: ప్రస్తుత
1: బాగా.
0: ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, సరస్వతి మేడం మన మల్కాజిగిరి బాలికల పాఠశాల పనిచేస్తారు, ఇలాంటి చాలామంది
1: వీళ్ళందరి గైడెన్స్
0: ప్రధాన
1: బాగా.
0: ఉపాధ్యాయులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, అదేవిధంగా మా పూర్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వేణుగోపాల్ రెడ్డి సార్, ఇంకా ఇలా చాలామంది ఉపాధ్యాయులు కూడా ఉన్నారండి. వాళ్ళందరి నుంచి కూడా అంటే నాలో
1: సూపర్.
0: ఉన్నటువంటి గుణం ఏంటంటే ఏ టీచర్లో కానీ ఏ ప్రధాన ఉపాధ్యాయులు కానీ వాళ్ళు ఉన్నటువంటి మంచి గుణం ఏంటి, మరి అలాంటి ఏ మనం ఒక్కొక్కరి నుంచి ఒక గుణాన్ని తీసుకొని
1: అవును,
0: మరి మనం ఈరోజు వాళ్ళందరి ద్వారా స్ఫూర్తి
1: అది
0: లభించుతుంది.
1: కలగలుపుకొని ఒక భూపాల్ రెడ్డి సార్గా బయటకు వచ్చారు
0: అవునండి
1: మీరు.
0: అవునండి
1: సూపర్ అండి. అన్నట్టు నేను అనుకుంటున్నాను, ఇందాక మీకు వచ్చే ముందు కాల్ చేశానండి.
0: అవునండి
1: కాల్ చేసినప్పుడు మీ కాలర్ ట్యూన్ ఒకటి వచ్చింది, నాకు చాలా
0: అవును
1: బాగా నచ్చింది అది. సో
0: అవునండి
1: మేము మూవీ సాంగ్స్ అవన్నీ వింటుంటాం చాలా వరకు, అయినప్పటికీ కూడా అంటే ఒక మోటివేషనల్ సాంగ్గా అలా అనిపించింది నాకు బాగా అది.
0: అవునండి
1: సో అదేది ఎవరేమి అనుకున్నా అని
0: అవునండి
1: చెప్పేసి,
0: బడ్జెట్ పద్మనాభం
1: ఎందుకు
0: అనేసి
1: అలా పెట్టుకున్నారా ఆ కాలర్ ట్యూన్ మీరు అసలు?
0: అయితే కరోనాకు పూర్వం నేను మహానుభావుడు వేరే అని ఒక సాంగ్ పెట్టుకునేవాడిని, అయితే అది అంటే కొంచెం ఓసీడీ
1: ఓకే ఓకే
0: అంటే ఒక అంటే ఆ పీక్ లెవెల్ కాదు కానీ ఒక కొంచెం, సో అలా ఆ ట్యూన్ కొన్ని రోజులు నేను పెట్టుకున్నాను. తర్వాత ఏమైంది నాకే కరోనా వచ్చింది,
1: ఓకే
0: తర్వాత అందరూ అసలు నువ్వు ఎక్కువ శుభ్రత నువ్వే పాటిస్తావు నీకే కరోనా రావడం ఏంది అని ఇక అందరూ అనడం,
1: ఓకే
0: ఇక
1: ఓకే
0: నాకెందుకో కొంచెం అది
1: అదే
0: కాలర్ ట్యూన్ చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు నా వ్యక్తిత్వాన్ని సూట్ అయ్యే అంటే నా వ్యక్తిత్వాన్ని అక్కడ కనిపించేటట్టు చేసే కాలర్ ట్యూన్ ఏదైనా ఎత్తికినప్పుడు
1: నీకు
0: నాకు ఈ
1: అనిపించింది?
0: సాంగ్ అనిపించింది అండి. ఎందుకంటే ఎవరేమీ అనుకున్నా నేనుండే రాజ్యాన రాజు నేనే,
1: బంటు
0: మంత్రి నేనే, సైన్యం నేనే, భటుడు నేనే.
1: రైట్, సూపర్ బండి.
0: అంటే ఏంటంటే రాజు అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రధాన ఉపాధ్యాయులు తీసుకున్న నిర్ణయం ఉంటుంది, దాన్ని కూడా ఒకవేళ విద్యార్థులకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు నేనే రాజుగా భావించుకొని ఆ నిర్ణయాన్ని మార్చే ప్రయత్నం చేయడం కానివ్వండి,
1: ఓకే.
0: లేదా మంత్రిలాగా సలహాలు ఇవ్వడంలో కానివ్వండి, లేదా సైన్యం లేదా భటుడిలాగా ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉండడమే కానివ్వండి.
1: ఓకే,
0: అదేవిధంగా మరి మీరు తర్వాత చూస్తే నేనేలే బడిలో ఉన్న పలక నేనే, బలపం
1: బలపమును
0: నేనే,
1: ఇప్పుడు విందామండి ఆ పాట మీ తప్పకుండా.
0: అవన్నీ కూడా నా
1: సూపర్
0: వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయనే ఉద్దేశంతో ఆ సాంగ్ పెట్టుకోవడం జరిగిందండి.
1: సూపర్ బండి, నిజంగా నైస్. మీతో మాట్లాడుతుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది భూపాల్ రెడ్డి గారు,
0: థ్యాంక్ యూ అండి.
1: ఎందుకంటే మీ అప్పటి టీచర్స్ని గుర్తు చేస్తున్నారు, అప్పటి మీకు బాగా గైడ్ చేసిన వాళ్ళు, మీ తోటి ఉపాధ్యాయులు గుర్తు చేస్తున్నారు, ఈవెన్ అంటే ప్రతి దాంట్లో లీనమైనటువంటి మీ పరిస్థితి అనేటువంటి చాలా బాగుంది. ఎందుకంటే ఈవెన్ మీరు కాలర్ ట్యూన్లో కూడా ప్రోత్సాహకంగా ఉండేటువంటిది. సో మీతో మాట్లాడితే కానీ, మీతో వింటే కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి నేర్చుకోవాలి అనేటువంటి తపన కలిగేలాగా ఉంది అనమాట మీ లైఫ్ స్టైల్. సో సూపర్ బండి, ఇంకొంచెం ఇంకొన్ని విషయాలు మనం మీతో మాట్లాడతాను. ఇప్పుడైతే మీరు అనుకున్నటువంటి ఈ పాట ఇప్పుడు మనం విందాం.
0: ఓకే.

0: సూపర్ సాంగ్ అయితే విన్నాం, బడ్జెట్ పద్మనాభం సినిమా నుంచి ఇందాక పాట విన్నారు. సో మన గెస్ట్ అయితే ఉన్నారు ఇప్పుడు. సో సామభూపాల్ రెడ్డి గారు తెలంగాణ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డీగా ఎంపికైనటువంటి వ్యక్తి, సో పురస్కారం తీసుకున్నటువంటి వ్యక్తి. సో ఫైనల్గా భూపాల్ రెడ్డి గారు,
1: చెప్పండి
0: సార్, ఎక్కడ చూసినా కూడా మిగతా వాళ్ళకి నమస్కారం పెడతామో లేదో కానీ అట్లా వీధులు కనబడ మాత్రం పంతులు కానీ టీచర్ కానీ గురువు కానీ కనబడితే ఆటోమేటిక్గా చేయి అట్లా నమస్కారం అని వెళ్ళిపోతుంది. సో అలాంటి గొప్ప ప్లేస్లో, వృత్తిలో మీరున్నారు, రియల్లీ థ్యాంక్ యూ. అలాగే వన్స్ అగైన్ మీకు కంగ్రాట్స్ అండి, స్టేట్ తెలంగాణ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నందుకు. సో ఫైనల్గా మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి ఇప్పుడు వస్తున్నటువంటి అప్కమింగ్ స్టూడెంట్స్కి, విద్యార్థులకి? సో ఈ వాళ్ళ విద్యను ఇంప్రూవ్ చేసుకోవడంలో కానీ బిహేవియర్ విషయంలో కానీ మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు స్టూడెంట్స్కి?
1: ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా సమయపాలన అనేది పాటించాలండి. ముఖ్యంగా సమయపాలన అనేది మరియు అదేవిధంగా క్రమశిక్షణ అనేది రెండు అంశాలు ముఖ్యంగా విద్యార్థులు అలవర్చుకున్నట్లయితే చదువు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. సో ఈ సంస్కారం అనేది కూడా మనం విద్యార్థులకు ముందుగా నేర్పించాల్సి ఉంటుంది. అంటే పాఠ్యాంశాల బోధనతో పాటు వారికి ఈ సంస్కారం కూడా నేర్పించాల్సినటువంటి అవసరం.
0: పెద్దలు చదువు సంస్కారం
1: అవునండి రెండు, అందుకనే ఖచ్చితంగా చదువుతో పాటు సంస్కారం కూడా అవసరం ఉంటుంది.
0: ఓకే,
1: సో అవి రెండు రావాలంటే ముందు సమయపాలన అనేది, అంటే ఇప్పుడు నా స్నేహితులు కానీ నా తోటి ఉపాధ్యాయులు కానీ వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఏదైనా ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా భూపాల్ రెడ్డితోనా ఓకే అంటే అమ్మో లేట్ అయితే మళ్ళీ ఏమంటాడో అనే, అంటే సమయపాలన అనేది నాకు అది చాలా అలవాటు అయిపోయింది,
0: మార్క్ పడిపోయింది.
1: సో అదేవిధంగా క్రమశిక్షణ కానివ్వండి. సో ఇవి ముఖ్యంగా ప్రతి విద్యార్థి కూడా వీటిని అలవర్చుకోవాలి. అదేవిధంగా ఒక విద్యార్థి మంచి స్థాయి ఉన్నతమైన స్థాయికి చేరుకున్నప్పుడు ఫస్ట్ సంతృప్తి అంటే ముందుగా ఆనందపడేది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే తల్లిదండ్రుల కన్నా ముందు. సో కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మరి మంచి సమయపాలన పాటిస్తూ
0: మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ.
1: సో ఆ విధంగా మరి తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయులకు కానీ మరి మంచి పేరు తెచ్చే విధంగా వాళ్ళ నడవడిక కానివ్వండి. అదేవిధంగా మంచి మరి మంచి చదువులు చదువుకొని ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని కోరుకుంటాం. సో అదేవిధంగా మరి ఈ పురస్కారం నాకు రావడానికి కేవలం మరి

0: గ్రేడ్ చేస్తూ టెన్త్ వరకు రావడం జరిగింది. 2018లో నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ టెన్త్ బ్యాచ్ అక్కడి నుంచి
1: ఓకే.
0: అలా ఈ 9 సంవత్సరాలు 10వ తరగతి
1: అంటే ఒక
0: తొమ్మిది బ్యాచ్
1: రకంగా మీకు ఆ ప్లేస్ అనేటువంటిది ఏంటంటే, మీరు అంటే మీ మీ టీచింగ్ టెక్నిక్స్ సంబంధించి, మీరు బోధన ఏదైతే ఆసక్తి ఉందో మీకు, సో దానికి అది ఒక మంచి ప్లాట్ఫామ్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే సెకండ్ గ్రేడ్ టీచర్ గా ఉండి హై స్కూల్కి వెళ్ళారు కాబట్టి.
0: అవునండి అవును. ఎందుకంటే నాకు నాకున్నటువంటి డ్రీమ్ కూడా అదే, అంటే ఈ ఎస్జిటిగా మరి హై స్కూల్లో చేస్తానా లేదా,
1: ఓకే,
0: అంటే భవిష్యత్తులో అవకాశం వస్తుందా లేదా అని
1: అనుకుని
0: ఆలోచిస్తున్న తరుణంలో
1: మంచి
0: చెంగిశల లాంటి పాఠశాల చాలా మంది రావడానికి కొంచెం ఇష్టపడరు, అయినా సరే అలాంటి పాఠశాలను ఎంచుకొని మరి నేను వెళ్ళడం నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది అండి. 9 సంవత్సరాలు అక్కడ పనిచేయడం.
1: రైట్, సూపర్ అండి భూపాల్ రెడ్డి గారు. సో ఈరోజు మీరు మా స్టూడియోకి విచ్చేయడం, మీతో పాటు మేము ఇంత టైం కేటాయించడం, చాలా విషయాలు, చాలా అంశాలు మీ నుంచి మేము బాగా నేర్చుకున్నాం. సో తెలంగాణ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నటువంటి మీకు మా ఎఫ్ఎం రెయిన్బో తరఫున మరొకసారి మీకు విషయం చెప్తున్నామండి.
0: థ్యాంక్ యూ అండి.
1: సో మీ విలువైనటువంటి టైం మాకు అందించారు, థ్యాంక్ యూ. సో మీరు అందించినటువంటి ఇవన్నీ కూడా మా శ్రోతలు ఆల్మోస్ట్ చాలా వరకు వింటున్నారు. సో స్టూడెంట్స్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ మీరు అందించారండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి మీరు మా స్టూడియోకి ఇచ్చేసి మీ టైం మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదండి ఈరోజు సామ భూపాల్ రెడ్డి గారు, తెలంగాణ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నటువంటి గెస్ట్ ఈరోజు మన దగ్గర ఉన్నారు. సో మరి చాలా మంచి అంశాలు మనతో పాటు షేర్ చేసుకున్నారని అనుకుందాం. సో ఇదండి ఈరోజు టాపిక్, ఇక్కడికి ఈ టాపిక్ ఫుల్ స్టాప్ అయితే. ఇప్పుడు సూపర్ ట్రాక్ ఒకటి విందాం, శ్వేతామోహన్ పాడినటువంటి పాట సర్ సినిమాలోంచి మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకితో ఇందాక డబుల్ కమిటీలో మీరు విన్నారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 4,66,000 మంది దివ్యాంగులకు పింఛన్లు అందుతున్నాయని మంత్రి సీతక్క అసెంబ్లీలో తెలిపారు. కొత్త పింఛన్ల కోసం సెప్టెంబర్ 15వ తేదీ వరకు

123,000 దరఖాస్తులు వచ్చాయని, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులైన వారికి పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వంపై రూపాయి భారం లేకుండా 12.91 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు 1 కోటి రూపాయల ఉచిత బీమాను దేశంలోనే తొలిసారిగా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే 98 క్లెయిములు పరిష్కరించామని, ప్రత్యేక హెల్త్ కార్డులు కూడా తీసుకొచ్చామని చెప్పారు. సికింద్రాబాద్ కాజీపేట రైల్వే బహుళ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలపడంపై ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. 20,804 కోట్ల రూపాయలతో చేపడుతున్న 8 ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో రైళ్ల రద్దీ తగ్గి ప్రయాణికులకు, వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. వరంగల్ రహదారి ప్రాధాన్యతపై ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి కోమటిరెడ్డి సమాధానమిచ్చారు. ఎయిమ్స్ వరంగల్ ప్రాంతాలకు కీలకమైన ఈ మార్గంపై అధికారులతో రివ్యూ నిర్వహించామని, క్రమం తప్పకుండా పేమెంట్లు చెల్లిస్తూ వచ్చే జూన్ నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల కోసం నూతన ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి దామోదర్ రాజనరసింహ శాసనమండలిలో తెలిపారు. ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూలై 17వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చిందని, ఇందులో ప్రభుత్వం, ఉద్యోగ, పెన్షన్ల సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల బృందం సాయంత్రం ఢిల్లీ వెళ్లనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు సవిత, సునీత, కోవాలక్ష్మి, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్, వాణీదేవి జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలవనున్నారు. అనంతరం జాతీయ మహిళా కమిషన్కు వెళ్తారు. అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేయనున్నారు. కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీకి నివాళులర్పించనున్నారు. అలాగే గుజరాత్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే చారిత్రాత్మక అడాలజ్ మెట్ల బావిని కూడా దర్శించనున్నారు. తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలితో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AR_News_HPTని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: अभी आप सुन रहे थे हमारा विशेष कार्यक्रम संदेश टू सोल्जर्स। ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: స్టూడియో క్లాక్ల సమయం 5 గంటలైంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వేదికగా జరిగిన అంతర్జాతీయ స్పేస్ సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రసంగించారు. అంతర్జాతీయ చట్టాలు, చర్చలు, బహుపాక్షిక సహకారంతో కూడిన సురక్షితమైన, శాంతియుత, స్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని తెలిపారు. శాసనసభలో మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లును మంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెట్టారు. పట్టణ స్థానిక సంస్థల్లో ట్రాన్స్ జెండర్లను కోఆప్షన్ సభ్యులుగా నియమించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా ట్రాన్స్ జెండర్లకు సామాజిక ప్రాతినిధ్యం కల్పించి స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు పాలనాపరమైన నిర్ణయాల్లో వారికి భాగస్వామ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ మూసివేసే పరిస్థితి ఉండగా ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఆర్టీసీలో

కార్మిక సంఘాల ఎన్నికలను గత ప్రభుత్వం రద్దు చేసిందని, త్వరలో ఎన్నికల తేదీపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను దళితుడు అని పలుమార్లు ప్రస్తావిస్తూ సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవమానించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. స్పీకర్ను ముఖ్యమంత్రిగా చేయాలని ఏఐసీసీని కోరుతున్నామని, ఒకవేళ ఆయన్ను సీఎం చేస్తే బీఆర్ఎస్ వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తామని తలసాని స్పష్టం చేశారు. చెరువుల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి తాము వ్యతిరేకం కాదని, ఈ విషయంలో కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. నిమజ్జనంపై వ్యాపిస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. దేశంలోని అన్ని ఎయిర్లైన్ల పైలట్లకు తప్పనిసరిగా డ్రగ్ టెస్టులు నిర్వహించాలని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆదేశించింది. వచ్చే ఏడాది జులై నాటికి ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని అన్ని విమానయాన సంస్థలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. రాబోయే బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్వయంగా పాల్గొంటారని చైనా మీడియా స్పష్టం చేసింది. ఈ సదస్సుకు ఆయన హాజరవుతారనే విషయాన్ని చైనా అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే కరెంటు సరిగ్గా ఉండదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరైన కొండారెడ్డిపల్లిలో రైతులు పడుతున్న విద్యుత్ కష్టాలకు సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్ వేదికగా పంచుకుంటూ కాంగ్రెస్ మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు. దులీప్ ట్రోఫీ 2026ని ఈస్ట్ జోన్ సొంతం చేసుకుంది. చపాక్ స్టేడియం వేదికగా సౌత్ జోన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముసింది. 13 ఏళ్ల తర్వాత ఆ జట్టు ఈ టైటిల్ను నెగ్గడం విశేషం. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ హెయిర్ న్యూస్ _HVTని ఫాలో అవ్వండి. హెయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజినర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ లో సమయం 5:04 దాటి 52 సెకండ్లు అయింది. ఆర్జే వెంకీతో మీరున్నారు, తాజా ట్యూన్స్ విందాం ఇప్పుడు. సో ఎస్ తమన్ అండ్ శ్రీ కృష్ణ పాడినటువంటి ఈ శుభ సాంగ్ లెనిన్ మూవీలోంచి ఇప్పుడు వచ్చేస్తుంది, ఎట్టా ఎట్టా అంటూ వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

పెద్ది సినిమాలో నుంచి సూపర్ ట్రాక్ విన్నారు కదా, తాజా ట్యూన్స్ వింటున్నారు ఎఫ్ఎం 101.9 పై. ఇప్పుడు వినండి కపిల్ కప్లాన్ అండ్ శ్రేయా ఘోషల్ పాడినటువంటి సూపర్ సాంగ్, భర్త మహాశివులకు విజ్ఞప్తి సినిమా నుంచి. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం, మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

సూపర్ సాంగ్ విన్నారు ఇందాక మా ఇంటి బంగారం సినిమాలోంచి. చిన్మయి శ్రీపాద, పుణ్యశెల్వ పాడినటువంటి సూపర్ ట్రాక్ విన్నారు. సంతోష్ నారాయణ మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి ఈ పాట, రెహమాన్ లిరిక్స్ అందించారు ఈ పాటకి. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఇప్పుడు వినండి నేను బటర్ఫ్లై అంటూ ఈ సూపర్ సాంగ్ విశ్వ

0: రెయిన్బో 101.9.
1: బొబ్బిల్ రాజా మూవీలోంచి రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ ఇందాక విన్నారు. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జ వెంకితో తాజా ట్యూన్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి హేషమ్ అబ్దుల్ వహాబ్ అండ్ సాదికర్ పాడినటువంటి సూపర్ సాంగ్. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇరుముడి సినిమా మూవీలోంచి ఈ సూపర్ పాట మీ అందరికోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ లో సమయం 5:45 ఇప్పుడు వినండి ఇది మన చట్టం శీర్షికన. క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇవాళ. క్రిమినల్ కేసులు, వాటి ట్రయల్స్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు.

0: మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరి ఈ ట్రయల్స్లో ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతారు, ఏమేమి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలుసుకుందాం. విద్యాసాగర్ రావు గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: లాయర్ గారు, ముందుగా అసలు ఈ ట్రయల్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, వివరిస్తారా?
1: ట్రయల్ కంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏముందంటే, ముద్దాయికి ఇనీషియల్ స్టేజ్లో బెయిల్ అనేది ఉంటుంది, బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ముద్దాయి మీద ఉన్నటువంటి నేర ఆరోపణ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారము ముద్దాయి మీద నేర ఆరోపణను జడ్జి ముందర ప్రూవ్ చేయడానికి ఏవైతే సాక్ష్యాలు వాళ్లకు ఉన్నాయో అవన్నీ ఒకచోట పెడితే దాన్ని ఛార్జ్షీట్ అంటారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఛార్జ్షీట్ జడ్జి గారికి పంపించడం జరుగుతుంది. జడ్జి గారు ఆ ఛార్జ్షీట్ పరిగణనలో తీసుకున్న తర్వాత దానికి ఒక నెంబర్ అవుతుంది, సీరియల్ నెంబర్ అవుతుంది, సీసీ నెంబర్ అని అంటారు. ఆ నెంబర్ అయిన తర్వాత ముద్దాయికి సమన్స్ పోతాయి. ఏంది, మీ మీద ఫలానా పోలీసు వాళ్ళు ఫలానా కేసు పెట్టారు, మీరు ఫలానా రోజు ఫలానా సమయానికి ఈ కోర్టుకు మీరు రావాల్సింది అని సమన్స్ పోతాయి. ఆ సమన్స్ పోయిన తర్వాత ఆ సమన్స్ సర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ముద్దాయి మీద ఏ పోలీసు వాళ్ళైతే కేసు పెట్టారో ఆ పోలీసు వాళ్ళదే బాధ్యత సమన్స్ సర్వ్ చేయాల. సమన్స్ సర్వ్ అయిన తర్వాత ముద్దాయి కోర్టుకు రావడం జరుగుతుంది. కోర్టుకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక డేట్ వస్తుంది. జడ్జి గారి కన్వీనియంట్ ప్రకారము ఒక డేటు రెండు డేట్లు ఇచ్చిన తర్వాత జడ్జి గారు ఏం చేస్తారంటే, పోలీసు వాళ్ళు టోటల్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి మెటీరియల్ పేపర్స్ను మనం ఛార్జ్షీట్ అంటాం, ఒక కాపీ ముద్దాయి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఛార్జ్షీట్లో ఏముంటుంది, టోటల్ ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ పేపర్సు, సాక్షుల స్టేట్మెంట్లు, ఎవరికైతే ఇంజురీ అయిందో, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, వాళ్ళ హాస్పిటల్ ఒకవేళ పోయినట్టయితే డాక్టరు సర్టిఫికేట్లు అవన్నీ సెట్ ఉంటాయి. అవన్నీ ముద్దాయి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో జడ్జి గారు ముద్దాయిని అడుగుతారు, ఏమని, మీ మీద ఫలానా పోలీసు వాళ్ళు ఫలానా అతను మీ మీద ఇలాంటి కేసు పెట్టారు, నేర ఆరోపణ ఉంది, ఇది నిజమా అబద్ధమా? దీనికి సమాధానము కేవలము ముద్దాయి మాత్రమే చెప్పాలి, వాళ్ళ డిఫెన్స్ కౌన్సిల్ చెప్పడానికి వీల్లేదు. ఆ సందర్భంలో ముద్దాయి కోర్టుకు రావడం కంపల్సరీ.
0: ఓకే, అయితే మీరు అన్నట్టు విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఈ ట్రయల్ ఎప్పుడు మొదలైంది అనే విషయానికి వస్తే, ఎప్పుడైతే సమన్స్ జారీ చేయబడ్డాయో అప్పుడు ట్రయల్ మొదలైంది.
1: అప్పుడు ట్రయల్ మొదలైనట్టు.
0: ఎవరెవరి పాత్ర ఉంటుంది ఇందులో ఇప్పుడు?
1: ట్రయల్లో పాత్ర ఎవరిదెవరిది ఉంటుంది అంటే, ముద్దాయి ఉంటాడు. ఈ ముద్దాయి ఏదైతే నేరం చేశాడో ఆ నేరాన్ని జడ్జి ముందర చెప్పడానికి ఉన్నటువంటి విట్నెస్లు ఉంటారు, ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీసు వాళ్ళు ఉంటారు.
0: ముద్దాయి తన తరపు న్యాయవాదిని తీసుకురావచ్చా?
1: ఉంటారు. ఆయన పాత్ర, న్యాయవాది పాత్ర ఎప్పుడు వస్తుంది అంటే, సాక్ష్యాలు మొదలైన తర్వాతనే వాళ్ళను ప్రశ్నించడానికి వీళ్ళ లాయర్ గారి పాత్ర మొదలవుతుంది. ఫస్ట్ పాత్ర ముద్దాయిదే.
0: ఓకే,
1: ఇదంతా అబద్ధము అని చెప్తేనే ట్రయల్ మొదలవుతుంది. ఒకవేళ ముద్దాయి నేను చేసింది మీరు అడిగిన ప్రశ్నలు కరెక్టే, నేను నేరం చేశానని ఒప్పుకుంటే దానికి తగిన శిక్ష ఏదో జడ్జి గారు విధించేస్తారు, అప్పుడే
0: అయిపోతుంది.
1: అయిపోతుంది, ఇది ట్రయల్ కాబట్టి ముద్దాయి 99% నేను నేరం చెయ్యలేదనే చెప్తాడు. చెప్పిన తర్వాత ప్రాసెస్ సమన్స్ పోతుంది.
0: అయితే అంటే ఖచ్చితంగా ట్రయల్ అప్పుడు ముద్దాయి కోర్టుకు రావాల్సిందేనా, ఏదైనా కారణాల వల్ల ఏ సందర్భంలో రాకుండా ఉండగలిగే అవకాశాలు ఉన్నాయా చట్టంలో?
1: ముద్దాయి కంపల్సరీ కోర్టుకు రావాలి అనేటువంటి పరిస్థితులు మూడు ఉంటాయి. ఒకటి, జడ్జి గారు ఇనీషియల్లీ ఛార్జ్షీట్ వచ్చిన తర్వాత సమన్స్ మీద ముద్దాయి కోర్టుకు హాజరైన తర్వాత ఎగ్జామినేషన్ అంటారు, ఎగ్జామినేషన్కు ముద్దాయి రావాలా, ఈ కేసు నిజమా అబద్ధమా అందని ముద్దాయి ఆన్సర్ చెప్పాలా, ఆ స్టేజ్లో ముద్దాయి కంపల్సరీ రావాలా. నెక్స్ట్ స్టేజ్లో ఎవరన్నా సాక్షులు ముద్దాయిని చూస్తే మేము గుర్తుపడతాము, ఈ నేరం చేసిన వ్యక్తి ఎవరో మేము చూశాము, ఆ వ్యక్తి ఎవరో ఈ కోర్టులో ఉంటే మేము గుర్తుపట్టగలము అనేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు
0: ముద్దాయి
1: ఖచ్చితంగా రావాలి. ఒకవేళ రాకుంటే ఒక అవకాశం ఇచ్చి నెక్స్ట్ డేట్లో అతన్ని పిలిపించుకోండి అని వాళ్ళ న్యాయవాదికి డైరెక్షన్ ఇస్తారు. ఆ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ముద్దాయి కోర్టుకు రాకుంటే జడ్జి గారు ఏ నిర్ణయానికి వస్తారంటే, ఈ ముద్దాయే ఎవరైతే కోర్టుకు రాలేదో

0: నేరం చేసినటువంటి మనిషి ఎవరో కాదు, ఈ ముద్దాయే అని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్టేజ్లో కంపల్సరీ రావాలా. ఇంకొక స్టేజ్ ఎప్పుడు అంటే, టోటల్ సాక్ష్యాలు అయిపోయిన తర్వాత జడ్జి గారు మళ్ళీ ఎగ్జామ్ చేస్తారు. దాన్ని 313 ఎగ్జామినేషన్ అంటారు. అప్పుడు జడ్జి గారు అతన్ని ఏ ఏ సాక్షులు ఏమేం చెప్పారు నా ముందర మీ అగేనిస్ట్ అని చదివి వినిపిస్తారు. ఆ సాక్షులు ఇతని అగేనిస్ట్ ఏదైతే సాక్ష్యం చెప్పారో జడ్జి ముందర ప్రమాణం చేసి, అది నిజమా అబద్ధమా అన్నది ముద్దాయి మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. చెప్పాలి, అడ్వకేట్ చెప్పడానికి వీల్లేదు. దీని తర్వాత ముద్దాయి కంపల్సరీ రావాలి అన్నది ఎప్పుడు అంటే జడ్జిమెంట్ అప్పుడు.
1: అయితే మీరు అన్నారు సాక్షిని అడిగినప్పుడు సాక్షి చెప్పే సమాధానాన్ని బట్టి జడ్జి గారు ఒక అభిప్రాయానికి వస్తారు. అయితే సాక్షి రావాల్సిన సందర్భం ఎప్పుడు, సాక్షి పాత్ర ఏమిటి అసలు ఈ ట్రయల్లో?
0: ముద్దాయిని ప్రశ్నించిన తర్వాత నేర ఆరోపణ మీ మీద ఉంది, ఇది నిజమా అబద్ధమా అంటే అబద్ధము అని చెప్పిన తర్వాత సాక్షులకు సమన్స్ పోతాయి. సాక్షిలా మీరు రావాలి అని. ఈ ముద్దాయి అగేనిస్ట్ కనీసం 6 గురో 7 గురో సాక్షులు ఉంటారు కదా, ఒక్కొక్క రోజు ఇద్దరిని ముగ్గురిని జడ్జి గారి కన్వీనియంట్ ప్రకారము సమయం పట్టి ఇద్దరినో ముగ్గురినో సమన్స్ ఇస్తారు. ఆ రోజు ఆ ఇద్దరిని ముగ్గురిని చీఫ్ ఎగ్జామినేషన్ అంటారు.
1: విద్యాసాగర్ గారు, ఇప్పుడు సాక్షి ముద్దాయి వైపైనా మాట్లాడచ్చు, ముద్దాయికి అగేనిస్ట్ గానే
0: మాట్లాడచ్చు.
1: అయితే ఇలాంటప్పుడు సాక్షి ముద్దాయికి తెలిసిన వాడై ఉండొచ్చా?
0: తెలిసిన వాడే ఉండొచ్చా అంటే కొన్ని సందర్భాలలో ఏమవుతుంది, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు మా అన్నయ్యకు ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి, నేను రోడ్డు మీద వచ్చి మా అన్నయ్యను అనరాని మాటలో చేయకూడని పని ఏదో చేశాను. అప్పుడు కేసు పెడితే ఏమవుతుంది, మా అన్నయ్యనే నాకు నా అగేన్స్ట్ సాక్షి వస్తాడు కదా, రావద్దని ఏముంది అప్పుడు. సో తెలిసిన సాక్షి కోర్టులో నా అగేన్స్ట్ సాక్ష్యం చెప్తేనే చాలా డేంజర్. ఒక సందర్భంలో ఇంటి పక్కన వాడే సాక్ష్యం ఉంటాడు, ఒక మర్డర్ అయింది ఇంటి పక్క వాడే సాక్ష్యం ఉంటాడు, ఇప్పుడు తెలియని సాక్షి ఆ టైంలో అక్కడ ఉండాలి అని వీల్లేదు కదా. ఉంటాడు, వస్తాడు, చూస్తాడు, వాడు చెప్తాడా చెప్పడానికి తర్వాత విషయం. ఉండొచ్చు సాక్షి ఎవరైనా ఉండొచ్చు.
1: సాక్ష్యంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఒక మనిషిని నేను చూశానని నోటి మాటనే కాకుండా ఏ ఏ ఇతర రకాల సాక్ష్యాలు చెల్లుతాయి చట్ట ప్రకారం?
0: నోటి మాటనే కాకుండా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ను కూడా కోర్టు వారు పరిగణనలో తీసుకుంటారు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను కూడా, అంటే ఇప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా నేను ఓ అమ్మాయికి పంపకూడని ఎస్ఎంఎస్ పంపాను అనుకోండి, ఐ లవ్ యూ అని పంపాను, మీరంటే నాకు చాలా ఇష్టము అని పంపాను, అది కూడా నేరమే, అది కూడా నేరమే. ఇప్పుడు ఆ అమ్మాయి నా మీద కేసు పెడితే సాక్ష్యం ఏం చూపిస్తుంది, ఎస్ఎంఎస్ చూపిస్తుంది. సో ఎస్ఎంఎస్ ను కూడా పరిగణనలో తీసుకునే అవకాశము ఖచ్చితంగా ఉందని ఆ ఎస్ఎంఎస్ ను పరిగణనలో తీసుకొని నా మీద చట్టపరియా చర్య తీసుకోవడానికి, నా మీద శిక్ష ఇవ్వడానికి కూడా అవకాశం ఉందని.
1: అయితే విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఒక వ్యక్తి నింద వేయబడింది, ముద్దాయిగా ట్రయల్కి వచ్చాడు, అతనికి అగేనిస్ట్ గా సాక్ష్యం చెప్పడం జరిగింది, అతను నేరం రుజువైంది, అతనికి శిక్ష పడింది. ఇది కాకుండా నేరం చేయని వ్యక్తి నింద మాత్రమే మోపబడి అతను నిరపరాధిగా బయటికి రావడానికి తన ప్రయత్నం తను చేసుకోవడానికి, అతనికి అక్యూజ్డ్ పర్సన్ గా తనకి చట్ట ప్రకారం ఎలాంటి హక్కులు కల్పించబడ్డాయి?
0: చట్ట ప్రకారము ఇప్పుడు నా మీద మాకు తప్పుడు కేసు పెట్టినప్పుడు, ఇది తప్పుడు కేసు అని నేను నమ్మినప్పుడు జడ్జి గారిని నమ్మించే బాధ్యత నా మీదనే ఉంటుంది. ఛార్జ్షీట్ వచ్చిన తర్వాతనే నా మీద మోపినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవి తప్పు అని నిర్ధారించుకొని దాని అగేన్స్ట్ ఫైట్ చేసే రైట్ నాకుంది. ఎలా ఉంది, డిశ్చార్జ్ పెట్టిషన్ వేసుకోవాలి. డిశ్చార్జ్ పెట్టిషన్ అంటే ఈ నేర ఆరోపణకు నాకు సంబంధం లేదు, ఇవన్నీ తప్పుడు కేసులు, తప్పుడు విషయాలు ఇవన్నీ, ఈ నేరానికి నాకు సంబంధం లేదు అని డిశ్చార్జ్ పెటిషన్ వేసుకునే అవకాశం ఉంది. ఆ డిశ్చార్జ్ పెటిషన్ వేసుకునే సందర్భంలో ఇతని యొక్క అమాయకత్వము నిరూపించుకునే బాధ్యత ముద్దాయి మీదనే ఉంటుంది. కోర్టు కానీ పోలీసు వాళ్ళు కానీ సహాయం చేయరు. ఇప్పుడు నా మీద దొంగతనం కేసు పెట్టారనుకోండి, 379 సైకిల్ దొంగతనము, సెల్ ఫోన్ దొంగతనము చేశారు నా మీద. ఇప్పుడు నేను తర్వాత ఏం చేశాను, ఇది తప్పుడు కేసు, నేను లేను ఇక్కడ, నా మీద ఈ నేరం మోపడము చాలా అన్యాయము, కాబట్టి నన్ను డిశ్చార్జ్ చేయండి అన్నప్పుడు
1: మీరు లేరంటానికి ప్రూఫ్ మీరే ఇవ్వాలి,
0: నేను చూపించుకోవాలి. ఛార్జ్షీట్ కంటే ముందు నా మీద నేర ఆరోపణ ఏదైతే మోపబడిందో అది తప్పుడు అన్యాయము అన్నట్టుదంతా నాకు తెలిస్తే అనిపిస్తే నేను

0: అది డిస్మిస్ అయితే హైకోర్టులో కూడా దాన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు.
1: అయితే చివరగా క్రిమినల్ ట్రయల్ పరిస్థితుల్లో అలాంటి సందర్భాల్లో సాధారణంగా చాలామంది పౌరులు తెలిసి తెలియక చేసే తప్పులు ఏంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలంటారు?
0: ఈ మధ్యకాలంలో లోక్ అదాలత్ అని కోర్టు వారు ఒకటి రెగ్యులర్ ప్రాసెస్
1: అవును,
0: పెడుతున్నారు లోక్ అదాలత్. అంటే తెలిసి తెలియక ఏమన్నా తప్పు చేస్తే దాన్ని ఎవరైతే మన మీద కేసు పెట్టారో వాళ్ళని పిలిపించి వాళ్ళను కూడా కౌన్సిలింగ్ చేస్తారు, ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ అవ్వకుండా, ఇలాంటి నేరాలు మన అగేనిస్ట్ ముద్దాయి అగేనిస్ట్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి అని ముద్దాయి కూడా కౌన్సిలింగ్ చేసి ఇద్దరిని కాంప్రమైజ్ చేయించి లోక్ అదాలత్లో సెటిల్ చేస్తారు. అవి
1: విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఒకవేళ ముద్దాయి తనకు తెలిసిన విషయాలు కూడా చెప్పకుండా దాచిపెడితే ఏమవుతుంది?
0: అలాంటి సంఘటనలు మనం కోర్టులో రెగ్యులర్ చూస్తున్నాం. ముద్దాయి చెప్పినటువంటి విషయము, అంటే చెప్పినటువంటి విషయము అంటే మన ప్రకారము కోర్టు ముందర అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఛార్జ్షీట్లో ఏదైతే ఉంటుందో అది ముద్దాయే ఇచ్చాడు, అది పోలీసు వాళ్ళు రాసి జడ్జి హ్యాండ్ ఓవర్ చేశారు ఛార్జ్షీట్తో పాటు అందని మనం గ్రహించాల. ఈ ముద్దాయి కోర్టు ముందర సమన్ తీసుకొని వచ్చినప్పుడు చాలా సందర్భాలలో ఏమవుతుందంటే నాకేం తెలియదు అంటాడు. నాకేం తెలియదు, పోలీసు వాళ్ళు నన్ను ఎప్పుడు విచారించలేదు, నన్ను ఎప్పుడు ఏమి అడగలేదు, నాకేం ఈ అసలు నన్ను ఎందుకు పిలిచారు అని వాడు ముఖం తెల్లబోయి చూస్తాడు జడ్జును. అప్పుడు ఏం చేస్తారు జడ్జి గారు అంటే హాస్టైల్ అని డిక్లేర్ చేస్తారు జడ్జి గారు, అంటే ఇతనికి కేసు ఏమి తెలియదు అని హాస్టైల్ అని డిక్లేర్ చేస్తారు. దాని తర్వాత ఇమ్మీడియట్లీ పోలీసు వాళ్ళ అడ్వకేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో అతను ఆ సాక్షి ఏం చెప్తారంటే పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మొత్తం చదివి వినిపిస్తారు.
1: క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

ఇది మన చట్టం శీర్షికన. క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ అనే అంశం గురించి న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 6:45 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం జెన్ జీ యువా ప్రోగ్రామ్ లో. సో ఇవాళ జెన్ జీ యువా ప్రోగ్రామ్ లో మనం ఏం మాట్లాడుకోబోతున్నాము అంటే, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి, అదే ఓవర్ థింకింగ్. సో మనమే మనకు పెట్టుకునే మెంటల్ ట్రాఫికా ఈ ఓవర్ థింకింగ్? తెలుసుకుందాం మన ఈ జెన్ జీ యువా ప్రోగ్రాంలో. మనకి రోజు బయట ట్రాఫిక్ కనిపిస్తూ ఉంటుంది కదా, రోడ్డు మీద వెహికల్స్ ఉండడం, ఒకదాని వెనకాల ఒకటే ఉండడం, హారన్ సౌండ్స్, సిగ్నల్ దగ్గర వెయిటింగ్, ఎప్పుడు క్లియర్ అవుతుందా అని మనం అలా ఎదురు చూస్తూ ఉంటాం. దిస్ ఈజ్ అ ప్రాక్టీస్ విచ్ వీ సీ ఎవ్రీ సింగిల్ డే. కానీ ఇంతకంటే డేంజరస్ ట్రాఫిక్ ఒకటి ఉంది, అది మన మైండ్లో ఉండే ట్రాఫిక్. దాన్నే ఓవర్ థింకింగ్ అని అంటారు. మన మైండ్లో ఒక థాట్ వస్తుంది, వాళ్ళు నాకు ఎందుకు అలా చెప్పారు. అక్కడ ఆగిపోకుండా ఆ థాట్ ఏమవుతుంది అని అంటే 100 ప్రశ్నలుగా మారుతూ ఉంటుంది. నేనేమైనా తప్పుగా మాట్లాడానా,

వాళ్ళకి నాపై కోపముందా? ఇక నాతో మాట్లాడతారా మాట్లాడరా? వాళ్ళు నా గురించి ఏమనుకుంటూ ఉంటారు? ఇలా 100 ప్రశ్నలు వెళ్తూ ఒక సినిమానే రెడీ అయిపోతుంది మీ మైండ్లో. సో దిస్ ఇస్ కాల్డ్ ఓవర్ థింకింగ్. కానీ ఈ ఓవర్ థింకింగ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ సొల్యూషన్స్, ఎస్, లెట్స్ టాక్ అబౌట్ దాట్ యాజ్ వెల్ ఇన్ ఆర్ జెన్ జీ యువ ప్రోగ్రామ్ టుడే. సో ఇవన్నీ వినాలి అంటే యూ హ్యావ్ టు స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ బ్యూటిఫుల్ ట్రాక్స్ కమింగ్ అప్ ఫర్ యూ.

0: FM Rainbow 101.9.
1: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
2: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
2: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
2: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
1: readwithrainbow2026@gmail.com కు పంపండి.
2: మీ రీడింగ్ జర్నీ

0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో. FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 6:17 అయితే అయిపోయింది. మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రామ్ లో. సో అసలు ఎందుకు ఓవర్ థింక్ చేస్తాం? ఎప్పుడన్నా ఈ క్వశ్చన్ వచ్చిందా మీ మైండ్ లో? ఓవర్ థింక్ చేస్తున్నాం, ఓవర్ థింక్ చేయకూడదు, ఇవన్నీ మనం వింటూ ఉంటాం. బట్ అసలు మనం ఓవర్ థింక్ ఎందుకు చేస్తాం? ఎందుకంటే మన బ్రెయిన్కి ఒక ఇంపార్టెంట్ జాబ్ ఉంది. అదేంటంటే మనల్ని ప్రొటెక్ట్ చేయడం. ఏదైనా అన్సర్టనిటీ వస్తుంది, అన్సర్టనిటీ దగ్గరలో ఉంది అనగానే బ్రెయిన్ వెంటనే యాక్టివ్ అయిపోయి పాసిబిలిటీస్ని ఎతికేస్తూ ఉంటుంది బై నేచర్ ఆఫ్ ద బ్రెయిన్. ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా తప్పు జరిగితే, ఇలా అయితే అలా అయితే అంటూ బ్రెయిన్ ఫ్యూచర్లోకి ముందుగానే వెళ్ళిపోయి ఆన్సర్స్ని సెర్చ్ చేసేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫ్యూచర్ ఇంకా రాలేదు, కానీ మన బ్రెయిన్ మాత్రం అక్కడ ఆల్రెడీ రెంట్కి ఒక రూమ్ తీసుకొని ఉన్నట్టు అక్కడే ఉండిపోతుంది ఈ ఓవర్ థింకింగ్ వల్ల. అలాంటి సమయాల్లో ఏమవుతుంది అంటే మనం ప్రజెంట్లో ఉండలేకపోతాం, కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం, అండ్ అట్ ద సేమ్ టైం చురుగ్గా ఉండలేకపోతాం. ఇన్ షార్ట్ చెప్పాలి అంటే బాడీ ప్రజెంట్ బట్ మైండ్ యాబ్సెంట్ అన్నట్టు ఉంటాం. సో ఈ మైండ్ ట్రాఫికింగ్, ఓవర్ థింకింగ్, ఈ మెంటల్ ట్రాఫికింగ్కి ఏమన్నా సొల్యూషన్స్ ఉన్నాయా అంటే ఎస్, తప్పకుండా ఉన్నాయి. మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం సూపర్ సూపర్ సాంగ్స్ వింటూ. సో మీకోసం ఒక సూపర్ ట్రాక్ అయితే వెయిట్ చేస్తుంది. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 6:35 అయితే అయిపోయింది. మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రామ్ లో. సో మెంటల్ ట్రాఫికింగ్, ఓవర్ థింకింగ్ కి ఏదన్నా మార్గాలున్నాయా, టెక్నిక్స్ ఉన్నాయా అని అయితే ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఎస్, డెఫినెట్ గా ఉన్నాయి టు కంట్రోల్ అవర్ మెంటల్ ట్రాఫికింగ్. థాట్స్ ని స్టాప్ చేసుకోవడం ట్రై చేయాలి. ఎందుకంటే నేను ఆలోచించకూడదు అని ట్రై చేసినంత వరకు కూడా ఆలోచన ఎక్కువే అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ థాట్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, నేనిప్పుడు ఓవర్ థింక్ చేస్తున్నానా లేదా ఇది మనకి తెలియాలి అనంటే మన థాట్ అనేది ఒక ఫియరా లేదా ఫ్యాక్టా అనే క్లారిఫికేషన్ మనకు ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. నా ఫ్రెండ్ నాపై కోపంగా ఉన్నాడా, కోపంగా ఉండడానికి ఏదైనా కారణం ఉందా అనేది ఫ్యాక్ట్. అలా కాకుండా నా మెసేజ్కి ఇంకా రిప్లై ఇవ్వలేదు, నా మీద ఏదైనా కోపం వచ్చేసిందేమో, నాతోటి ఇంకా లైఫ్లో మాట్లాడేమో, ఇంక ఇదే లాస్ట్ ఏమో, ఇది ఫియర్. సో ఫ్యాక్ట్కి ఫియర్కి చిన్న డిఫరెన్స్ డెఫినెట్గా ఉంటుంది. ఫ్యాక్ట్ చిన్నదే కానీ ఫియర్ అది చాలా పెద్దదిగా చేస్తుంది. ఇలా చేయడం వల్ల బ్రెయిన్ అనేది ఓవర్ థింక్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది. సో మన థాట్స్ని అబ్జర్వ్ చేయడం, టు పుల్ యువర్ సెల్ఫ్ డౌన్ అండ్ థింక్ అబౌట్ ఇజ్ ఇట్ అ ఫియర్ ఆర్ అ ఫ్యాక్ట్, ఈజ్ ద ఫస్ట్ టెక్నిక్ ఆఫ్

0: FM Rainbow 101.9.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖ

0: ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: FM Rainbow 101.9.

0: Is it cool yet?
1: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 6:53 అయితే అయిపోయింది. మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రామ్ లో. సో ఓవర్ థింకింగ్ ని కంట్రోల్ చేయాలి అని అంటే ఒక సూపర్ డూపర్ టెక్నిక్ ఉందని నిపుణులు అందరూ చెప్తున్నారు. సో ఆ సూపర్ డూపర్ టెక్నిక్ ఏంటి అంటే, మీ మైండ్ లో ఒక 20 థాట్స్ రన్ అవుతున్నప్పుడు ఇమీడియట్గా పేపర్ తీసుకొని రాయడం స్టార్ట్ చేయాలట. నాకు అసలు వరీస్ ఏంటి అని రాయడం మొదలుపెట్టినప్పుడు చాలా సమస్యలు మన మైండ్లో హ్యూజ్గా కనిపించినవి పేపర్ మీద రాసేటప్పుడు అరే ఇది అసలు సమస్యేనా అని అనిపిస్తుందిట. సో రైటింగ్ గివ్స్ యూ అండ్ గివ్స్ యువర్ థాట్స్ అ రైట్ ప్లేస్ టు సిట్ ఇన్, లేకపోతే అవి మైండ్లో ఒక ట్రాఫిక్గా తయారవుతూ ఉంటాయి. వాట్ ఇఫ్ని వాట్ నౌగా మార్చడం సూపర్ పవర్ఫుల్ ట్రిక్ టు పుల్ డౌన్ ద ఓవర్ థింకింగ్. మన ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వర్డ్స్ వస్తూ ఉంటాయి. వాట్ ఇఫ్ ఐ ఫెయిల్, వాట్ ఇఫ్ దే డోంట్ లైక్ మీ, వాట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, వాట్ ఇఫ్ మై ప్లాన్ డజంట్ వర్క్. సో ఈ వాట్ ఇఫ్ని వాట్ కెన్ ఐ డూ నౌ, వాట్ కెన్ ఐ డూ టుడే, వాట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ మై కంట్రోల్ అని ఆ వాట్ ఇఫ్ని వాట్ నౌగా మారిస్తే చాలా మటుకు ఓవర్ థింకింగ్ ఇష్యూస్ కామ్ డౌన్ అయిపోతాయి అని నిపుణులు చెప్తున్నారు. సో ఈ టెక్నిక్స్ మీకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు ఒక సూపర్ ట్రాక్ మీకోసం.

హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. మీ అందరికీ చిన్నప్పటి కిరాణా షాప్ గుర్తుందా? ర్యాక్స్ నిండా చాక్లెట్స్, సీలింగ్ నుంచి వేలాడుతున్న చిప్స్ ప్యాకెట్స్, కౌంటర్ దగ్గర కలర్ఫుల్ టాఫీస్. ఆ షాప్లో ఉప్పులు పప్పులు కాకుండా మనకి నచ్చనిది అనేది ఆల్మోస్ట్ ఏది ఉండేది కాదు. మనం ప్రతి ప్యాకెట్ని ఒక్కసారైనా అలా అని చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇంటికి వచ్చేసరికి మాత్రం మనం చూసిన ఆ ప్యాకెట్ అండ్ సమ్టైమ్స్ వాటికన్నా ఎక్కువ కూడా అమ్మ మనకి ఆ సామాన్ల బ్యాగ్ నుంచి తీసిచ్చేది. అవునా? అదొక్కటనే కాదు, స్కూల్ నుంచి కొంచెం డల్గా ఇంటికి వచ్చిన రోజు మన ఫేవరెట్ స్నాక్ ఆల్రెడీ రెడీగా ఉండేది. సండే మార్నింగ్ కొంచెం ఎక్కువసేపు పడుకుంటే కిచెన్ నుంచి వస్తున్న మన ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ది స్మెల్ మనని నిద్ర నుంచి లేపేది. కబర్డ్ ముందు నిలబడి ఏదో వెతుకుతుంటే మనం ఏం కావాలో చెప్పకుండానే అమ్మ మనకి తీసిచ్చేది. మనం షాప్లో చూసి ఇష్టపడిన ఒక టాయ్ 2 రోజుల తర్వాత మన బెడ్ మీద కనిపించేది. అసలు మన మనసులో ఏం జరుగుతుందో అమ్మకి ఎలా తెలిసేదో అప్పట్లో అర్థమయ్యేది కాదు.

బట్ ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. మన అమ్మ షాపింగ్ లిస్ట్లో మన పేరు ఎప్పుడూ ఉండేది. మన ఇష్టాలు, మన కోరికలు, మన చిన్న చిన్ని ఫ్యాన్సీస్, షీ యూస్ టు కీప్ అ ట్రాక్ ఆఫ్ ఎవ్రీథింగ్. నౌ దాట్ వీఆర్ గ్రోన్ అప్, మనకు కూడా అదే హ్యాపీనెస్ని వాళ్ళకి ఇవ్వాలి అని ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ప్లాట్ ట్విస్ట్ ఉంది. మనం ఎప్పుడైనా సర్ప్రైజ్తో ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ సర్ప్రైజ్ అవుతుందా, లేదంటే అమ్మ రియాక్షన్ వల్ల మళ్ళీ మనమే సర్ప్రైజ్ అవుతామా అనేది ఇవాల్టి అనువంతలో విందాం. ఆఫీస్లో అప్రైజర్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఆఫ్టర్ అ లాంగ్ వెల్ డిజర్వ్డ్ వెయిట్, రాధకి మంచి హైక్ వచ్చింది. ఆ న్యూస్ విన్నప్పటి నుంచి రాధకి హైక్ వచ్చింది అనే హ్యాపీనెస్తో పాటు అట్ లాస్ట్ ఇప్పుడు ఆ బ్యాంగిల్స్ కొనొచ్చు అనే ఎక్సైట్మెంట్ కూడా చాలా ఉండే. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక క్విక్ స్టాప్, ఒక హ్యాపీ షాపింగ్ అండ్ చేతిలో ఒక చిన్న గిఫ్ట్ బాక్స్తో రాధ ఇంటికి రీచ్ అయింది. అమ్మ ఎవ్రీడే లాగానే కిచెన్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తుండే. రాధ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ ఒకసారి ఇలా హాల్లోకి రా. రాధా వచ్చేసావా? వచ్చేసా. ఒకసారి మీరు హాల్కి రండమ్మా. అబ్బా ఆగవే, వస్తున్నా. స్టవ్ సిమ్లో పెట్టి వస్తా, కర్రీ మాడిపోతుంది లేదంటే. సరే సరే త్వరగా రా. ఏంటి చెప్పు, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అవునమ్మా చాలా హ్యాపీ. సరే సరే కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవాలా? ఎందుకే? అబ్బా ప్లీజ్ అమ్మా, ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. సరే మూసుకున్నా, ఇప్పుడు చెప్పు. అమ్మా మీ చెయ్యిలా ఇవ్వండి అంటూ రాధ వాళ్ళ అమ్మ చేతిలో ఆ గిఫ్ట్ బాక్స్ ని పెట్టింది. చిన్నప్పుడు అమ్మ షాపింగ్ బ్యాగ్ లో రాధ కోసం చాలా సర్ప్రైజెస్ ఉండేవి. ఇవాళ ఫస్ట్ టైం రాధ చేతిలో ఉన్న ఆ చిన్న గిఫ్ట్ బ్యాగ్ లో అమ్మ కోసం ఒక సర్ప్రైజ్ ఉండే. రాధా గాజులు కొన్నావా? అది గోల్డ్వి. అవునమ్మా నాకు చాలా మంచి హైక్ వచ్చింది, అందుకే తీసుకున్నా. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటుండే కానీ కుదరలేదు. ఇంక ఇప్పుడు ఎలా అయినా హైక్ వచ్చింది కదా, అందుకే గుర్తుగా ఉంటుంది అని తీసుకున్నా. చాలా మంచి పని చేశావు. ఆకు ఒక నిమిషం. అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టొస్తా. అసలే నువ్వు కొన్న ఫస్ట్ బంగారం ఇది. నువ్వు కూడా కాలు చేతులు కడుక్కొని రాపో. ఫస్ట్ దేవుడికి మొక్కి తర్వాత చూద్దాం అంటూ అమ్మ గిఫ్ట్ బాక్స్ ని పూజ రూమ్ కి తీసుకెళ్లి దేవుడి ముందు పెట్టి పసుపు కుంకుమ పెట్టి మళ్ళీ హాల్లోకి తీసుకొస్తుంది. అవును ఇవాళ మంచి రోజే అమ్మా, అన్ని చూసే కొన్నా. సరే గాజులు మాత్రం చాలా బాగున్నాయి రాధా, ఎక్కడ తీసుకున్నావు? అదే అమ్మా మనం ఎప్పుడు తీసుకుంటాం కదా, శ్రీనివాస్ జ్యువెలర్స్ లోనే. ఓ అవునా, అయితే మంచిదేలే, వారి దగ్గర క్వాలిటీ అవి కూడా బాగుంటాయి. అయినా హాల్మార్క్ అవి ఉన్నాయా లేవా చూసుకున్నావు కదా? హా అమ్మా చూసుకున్నా. అది బిల్ కూడా జాగ్రత్తగా పెట్టుకో. తెలుసమ్మా పెట్టుకుంటా. చాలా బాగున్నాయి రాధా, చాలా మంచి పని చేసావు. అసలు వెయిట్ ఎంత ఉన్నాయి వీటివి? 1.4 grams ఉందమ్మా. నైస్ నైస్, డిజైన్ కూడా నీట్గా చాలా క్లాసీగా ఉంది కదా. నేనే సెలెక్ట్ చేశా, చాలా మంచి సెలెక్షన్. సింపుల్గా ఉంది అండ్ రిచ్గా కూడా కనిపిస్తుంది. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావే? నేనా? నీ దగ్గరే నేర్చుకున్నా. సరే కానీ గోల్డ్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా, ఎంత పడింది తల్లి వీటికి? ఆ రేట్లు ఎప్పుడు పెరిగేదే కదమ్మా, నాకు కొనాలని ఉండే అండ్ ఇవి చాలా నచ్చాయి అందుకే కొనేసా. మంచిదేలే, బంగారం మీద డబ్బు పెట్టడం ఎప్పుడు వేస్ట్ కాదు, అది మంచి ఇన్వెస్ట్మెంటేలే. నీకు తెలుసా రాధా, ఇవాళ యూట్యూబ్లో చూసా ఎవరో ఒక అమ్మాయి 10 lakhs పెట్టి ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ కొనింది తెలుసా, దాంట్లో సరిగ్గా ఫోన్ కూడా పట్టడం లేదు. అసలు పాపం వాళ్ళ అమ్మకి గుండె ఆగిపోయి ఉంటుంది. నువ్వైతే మంచిగా బంగారం కొన్నావు, ఐఎమ్ హ్యాపీ. ఏదైనా ఒక లగ్జరీ బ్రాండ్ది బ్యాగ్ అయి ఉంటుందమ్మా. ఏదైతే ఏంటిలే కానీ సరే లోపల జాగ్రత్తగా పెట్టుకో, మీ నాన్న వచ్చాక చూపిద్దాం. పెడతానులే కానీ ముందు నువ్వు ఒకసారి వేసుకొని చూడమ్మా. ఏ నేనెందుకే, నువ్వే వేసుకో మంచిగా. అమ్మా నేను నా కోసం కొనలేదు, ఇవి మీకోసమే. నాకా? రాధా నాకెందుకు కొన్నావు? ఎంత పెట్టావు వీటికసలు? హైక్ వచ్చిందంటే ఖర్చు పెట్టేయాలా? అమ్మా ఇప్పుడే కదా బాగుందన్నావు. ఇప్పుడు కూడా అంటున్నా చాలా బాగున్నాయి, కానీ నీకు నాకెందుకు అసలు ఇప్పుడు ఇవన్నీ? నేను ఇవన్నీ వేసుకొని ఎక్కడికి వెళ్తానని? ఇప్పుడు రేపు ఏదైనా ఫంక్షన్ ఉన్నా నువ్వు వేసుకుంటే ఎంత బాగుంటుంది. అమ్మా నేను ఎర్న్ చేసిన డబ్బులతో నాకు హైక్ వచ్చిందని మీకేదైనా కొనాలి అని అనుకున్నా గుర్తుగా. సరే గుర్తుగా ఒక

ప్రెషర్ కుక్కర్ కొనివ్వైతే నాకది అవసరం కూడా. అమ్మ, నీకు కొనివ్వాలనుకున్నా, నీ వంటకి కాదు. అయితే ఏదో ఒక చీర కొనివ్వు. ఇదైతే నువ్వు పెట్టుకో తల్లి, నా మాట విను. బంగారం రేట్స్ ఎంత ఎలా పెరుగుతున్నాయో చూస్తున్నావు కదా, ఇలా కొన్ని కొన్ని కొనుక్కుంటే నీకూడా ఒక మంచి కలెక్షన్ అవుతుంది, రేపేదైనా అవసరం ఉంటే యూజ్ అవుతుంది అని అండ్ సో ఆన్ అమ్మ చెప్పడం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఐఎమ్ ష్యూర్ ఆల్ ఆఫ్ అస్ రిలేట్ టు దిస్. మనం అమ్మకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్గా ఫీల్ అయినా, ఎందుకు కొన్నావు, నా కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని తిడుతూనే అప్పుడప్పుడు ఆనందంతో ఏడ్చేస్తారు కూడా. కాబట్టి ఈరోజు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది చిల్డ్రన్, నాదొక చిన్న రిక్వెస్ట్. డియర్ అమ్మలు, చిన్నప్పటి నుంచి మేము అడగకుండానే మాకు కావాల్సినవి ఎన్నో ఇచ్చారు, అలాగే ఇది కూడా ఇవ్వండి. మేం చిన్నప్పుడు మా ఎక్సైట్మెంట్ని చూసి మీరెలా హ్యాపీ అయ్యేవాళ్ళో ఇప్పుడు మమ్మల్ని కూడా అదే ఫీల్ అవ్వనివ్వండి. డియర్ లిసినర్స్, ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువర్త. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్ లో సమయం 7:15 అంటే మన హలో రెయిన్బో టైం స్టార్ట్ అయిపోయిందన్నమాట. సో ఎప్పట్లాగే హలో రెయిన్బోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి అయితే మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన టాపిక్, ఒక గేమ్. అందరూ గెస్ట్ చేసేసి ఉంటారు కదా, అదే పదాక్షరి. సో ఇవాళ పదాక్షరిలో పదాలు ఏంటి అంటే వాన, పాట, పువ్వు. సో పువ్వు అన్న పదంతో కానీ, వాన అనే పదంతో కానీ, పాట అనే పదంతో కానీ ఒక పాటను పాడచ్చు మీరు మాకు కాల్ చేసి. మా నంబర్స్ 0402323-0030, 0402323-4821 అండ్ 0402970-4715. మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో
1: హలో హలో మా సత్య అనే రేడియో శ్రోత రమణయ్య.
0: హలో రమణయ్య గారు, ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను మా, మీ మాటలు వింటూ బాగా ఉండాము.
0: సూపర్ అండి.
1: చెప్పిన పదాక్షరి ఇచ్చినావు కదా ఈరోజు, జరిగే మాన్ భావ ఫస్ట్. తర్వాత రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడు రాహోయ్ సీతమ్మ తల్లితో.

వారు పంటలు పండేనురా, సీదా సాదా బ్రతుకు మారేనురా, రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడు రా, సీతమ్మ వంటి బిడ్డ కావాలని రామయ్య వంటి కొడుకు రావాలని, నిండుగా నూరేళ్ళు కడపాలని, నిండుగా నూరేళ్ళు బతకాలని, నిండుగా నూరు

0: వెల్లుకటి కాలని తెల్లగా వర్తిల్లాలని రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా. ఒక్క నిమిషం ఒక సెకండ్ ఉండమ్మా చెప్తాను. నెల మూడు వానలు కురిసేనురా బంగారు పంటలు పండేనురా కష్ట జీవుల వెతలు తీరేనురా బీదా సదా బ్రతుకు మారేనురా మునులందరూ చేరి జనులందరూ సత్యము పాలించి నడుపువాడురా ధర్మము గిరిగీసి నిలుపుతాడురా మునులందరి చేత మునులందరూ మొక్కే మునగాడురా ముందుగా చెయ్యెత్తి మొక్కాలిరా రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా ఓయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా. రోజు పాడుకునేదే తప్పులు పోతానే చూడు.
1: థ్యాంక్ యూ సో మచ్ రమణయ్య గారు, చాలా అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ అండి. సో మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో,
2: నమస్తే అండి.
1: నమస్తే అండి.
2: బాగున్నారా?
1: బాగున్నాను. మంగా భాస్కర్ గారు
2: కాదు పాడమని పాడనా
1: సూపర్ పాడండి
2: పాడనా కాదు, ఎందుకంటే అందరికి ఛాన్స్ ఇవ్వాలి కదా, ఎంతమంది వెయిట్ చేస్తాం కదా దీనికోసం, అందరి పాట విందాం.
1: ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అండి. సో మీరు కాల్ చేసి పదాక్షరిలో పార్టిసిపేట్ చేయాలి అని అంటే పదాక్షరిలో పదాలు ఒక్కసారి రిపీట్ చేస్తాను. వాన, పాట మరియు పువ్వు, ఈ మూడు వర్డ్స్లో ఏ ఒక్క వర్డ్ అయినా వచ్చేలాగా మీరు ఒక చక్కటి పాటను పాడచ్చు బై కాలింగ్ టు అస్ ఆన్ 0402323003030, 0402323481 అండ్ 0402970-4715. మరి ఇప్పుడు ఒక సూపర్ ట్రాక్ మీకోసం వెయిట్ చేస్తుంది. ఆ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrate Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 AM.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 7:25 అయితే అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో పదాక్షరి ఆడుతూ. సో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో,
4: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సత్య గారు, శ్రీనివాసరావు మలక్పేటమ్మ.
3: వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీనివాసరావు గారు.
4: బాగుంది. జోరు వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరం ఎక్కడో గమ్యమేమిటో

0: థ్యాంక్
1: థ్యాంక్
0: యూ.
1: యూ శ్రీనివాస్ రావు గారు, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. సో మరో కాలర్తో మాట్లాడే ముందు ఈ సూపర్ ట్రాక్ మీకోసం, స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఇప్పుడు 7:30 నుండి రేడియో ట్రాన్స్మిషన్లో వినే శ్రోతలు అనింటరప్టెడ్ లైవ్ అండ్ ఆఫ్ ట్యూబ్ కమెంటరీ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆఫ్ ద ఉమెన్స్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 వింటారు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో వినే శ్రోతలు హలో రెయిన్బో కార్యక్రమాన్ని వింటారు.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 7:37 అయితే అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బో ప్రోగ్రామ్ లో. సో ఇవాళ హలో రెయిన్బోలో మనం ఆడుకుంటున్నాం పదాక్షరి. అండ్ ఇవాళ పదాక్షరిలో పదాలు ఏంటి అంటే వాన, పాట మరియు పువ్వు. సో కాలర్ లైన్ లో ఉన్నారు, వినేద్దాం ఏ పాట పాడతారు మన కోసం. హలో
1: హలో, నమస్కారం సత్య గారు.
0: నమస్కారం అండి.
1: ప్రభాకర్ రావు.
0: నమస్కారం ప్రభాకర్ రావు గారు, ఎలా ఉన్నారండి?
1: నమస్కారం, బాగున్నాను. మా మీరు ఎలా ఉన్నారు?
0: నైస్ అండి, నైస్,
1: వెరీ గుడ్. కురిసింది వాన మా ఊరిలో, అంటే మా ఊర్లో, మా గుండెలో గాని మా ఊర్లో కురవాలి, గుండెల్లో కాదు. చూపులే చల్లగా, ఈ సందర్భంగా వర్షాలు కురుస్తాయని చెప్పని కోరుకుంటున్నాను.
0: వెరీ గుడ్ అండి, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో,
2: నమస్తే అండి.
0: నమస్తే అండి రాజశేఖర్ గారు.
2: వానలో పువ్వు పాట కదా?
0: వాన, పువ్వు, పాట,
2: నేను మూడు కలిపి చెప్తున్నాను.
0: ఓహో, మూడు కలుపుతారా? ఓకే,
2: మూడు కదా. వాన పక్కన పెడదాం, పువ్వు పాట రెండు వస్తాయి చూడండి.
0: ఓకే ఓకే.

0: పాడచ్చని ఇలా ఇలా ఈ నా పాటని. థ్యాంక్ యూ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరికి కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ గుర్తొస్తున్నట్లయితే మీరు మాకు కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323 0030, 0402323 4821 అండ్ 0402970 4715. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం ఈ సూపర్ సాంగ్, తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. హలో రెయిన్బో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో.
4: హలో.
3: హలో.
4: సత్య గారు
3: నమస్తే అండి. మీ పేరు?
4: నా పేరు కౌశల్య, హిమాచల్ నుంచి మాట్లాడుతున్నా.
3: నమస్తే కౌశల్య గారు.
4: బాగున్నారు కదా?
3: ఎస్. మీరు ఎలా ఉన్నారండి?
4: నేను బాగానే ఉన్నాను.
3: సూపర్ సూపర్. సో ఏ పదం ఎంచుకున్నారు మీరు పదాక్షరికి?
4: పాట వాన రెండు చెప్పచ్చు.
3: ఓకే ఓకే చెప్పచ్చు. సూపర్.
4: పాట నా పాట నీ నోట పలకాలే చిల్లక. ఆ చిలక అంటుండే కాదు, చిలక చిలక చిలక
3: అంటుంటా.
4: నీ బుగ్గలో సిగ్గులొలకాలే చిల్లక.
3: ఓకే.
4: హలో.
3: హలో చెప్పండి కౌశల్ గారు, వినిపిస్తుంది.

0: వందనం, వైసా వైసా వందనం. ఈ రోజు ఎంత కురిసినా ఎంత తెచ్చినా. నెక్స్ట్ లైన్ ఏంటి, ఏదో లైన్ ఉంది. ఆ ఉద్దనం ఈ దినం అడవి దొంగలో చిరంజీవి రాసవార్తారు.
1: సూపర్ అండి, చాలా బాగా గుర్తు చేశారు మాకు కూడా పాటలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ కౌశల్య.
0: మూగ మనుషులు ఫస్ట్ ఇది అడవి దొంగలో చిరంజీవి రాధా పాడతారు. వానా వానా బాగుంటుంది ఆ పాట, తడుస్తూ పాడతారు.
1: ఓకే అండి,
0: నెక్స్ట్ టైం ఎప్పుడో మీరు వచ్చినప్పుడు ఆ పాట వేయండి.
1: తప్పకుండా తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే అండి, ఓకే ఓకే, తప్పకుండా.
0: ఓకే, థ్యాంక్ యూ అండి,
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ కౌశల్య గారు. ఇప్పుడు ఒక సూపర్ సాంగ్ వచ్చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ తర్వాత మన లాస్ట్ కాలర్ తోటి అయితే మాట్లాడేసేద్దాం. మీకు కాల్ చేయాలనిపిస్తే మీరు మాకు కాల్ చేయాల్సిన మా నంబర్ 0402323 00 0402 3 4 8 2 1 and 0402 9 7 0 4 7 1 5. ఇవాళ మన హలో రెయిన్బోలో మనం ఆడుకుంటున్నాం పదాక్షరి, అండ్ పదాక్షరిలో పదాలు వచ్చేసి వాన, పాట మరియు పువ్వు. సో ఈ మూడు వర్డ్స్లో ఏ ఒక్క వర్డ్ మీద అయినా పాట పాడేసేయచ్చు మీరు. సో మీకోసం అయితే ఒక సూపర్ ట్రాక్ వస్తుంది. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: Hello, listeners. Are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person, but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: FM Rainbow 101.9.
2: Bro, did you know there's a theatre fest at Rabindra Bharati tonight?
3: What? I had no clue.
2: That's why you need Vibrant Hyderabad.
3: Vibrant Hyderabad? What's that?
2: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
3: Sounds like the ultimate city guide on radio.
2: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
3: Catch the vibe.
2: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హలో రెయిన్బో ప్రోగ్రామ్ని. సో లెట్స్ టాక్ టు అవర్ లాస్ట్ లక్కీ కాలర్. హలో హలో,
5: గుడ్ ఈవినింగ్.
4: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు
5: శోభ.
4: హలో శోభ గారు.
5: మీరు సత్య? నేను శోభ. మీరు అంటుంటే తెలుసా?
4: అవునా? థ్యాంక్ యూ అండి.
5: 100 times ఆయన తల్లి కాల్ చేసి ఇప్పటికి.
4: సూపర్, మీరే కదా లాస్ట్ లక్కీ కాలర్. అందుకే
5: నేను వంట చేసుడు మానుకొని కాల్ ట్రై చేస్తున్నా. పాట అంగానే ప్రాణం లేచి వచ్చింది. ఓకే.
4: యెస్ అండి.
5: మై ఫేవరెట్ త్రిష సాంగ్ మాట
4: పాడండి.

పీనెల చినుకులు చెవి చూపించి కన్నుల దాన్ని ఇంకా పెంచి కమ్మరి కలలేమో

0: నెక్స్ట్ వీక్ మళ్ళీ రావాలా? హలో,
1: సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్
0: అయ్యో మీరు
1: కాలింగ్.
0: సైలెంట్ ఉంటే కాల్ కట్ అయింది
1: లేదు
0: అనుకుంటున్నా.
1: లేదు, మేము వింటూ ఉన్నాం అలా మీ వాయిస్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్
0: థ్యాంక్ యూ,
1: కాలింగ్
0: థ్యాంక్
1: అండి.
0: యూ.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో దాట్స్ ఆల్ అబౌట్ అవర్ హలో రెయిన్బో ఫర్ ద డే. మీకోసం ఒక సూపర్ ట్రాక్ వెయిట్ చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ తర్వాత సరిగ్గా 8 గంటలకు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్యారిస్ అంతర్జాతీయ స్పేస్ సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా మాట్లాడారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి సురక్షితమైన సుస్థిర అంతరిక్ష వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందన్నారు. విశ్వంలో అవకాశాలకు అద్దు లేవని పేర్కొంటూ భారత్ చేపట్టే తదుపరి తరం అంతరిక్ష పరిశోధనలో భాగస్వాములు కావాలని ఇతర దేశాలను ఆహ్వానించారు. ఢిల్లీలో సెప్టెంబర్ 12-13 తేదీల్లో జరిగే బ్రిక్స్ సమావేశానికి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రానున్నట్లు ఆ దేశం తెలిపింది. ప్రధాని మోదీ ఆహ్వానంతో 7 ఏళ్ల తర్వాత షీ జిన్పింగ్ భారత్లో పర్యటిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో బీఆర్ఎస్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. సభను అడ్డుకోవడం, మహిళా అధికారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఎస్సీలను అవమానించడాన్ని నిరసించారు. రేపు అటవీ అమరవీరుల సంస్మరణ రోజు సందర్భంగా ప్రాణాలు త్యాగం చేసిన అటవీ సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణకు వారి త్యాగాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా అడవులను కాపాడుతూ జీవ వైవిధ్యాన్ని రక్షించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవాలక్ష్మి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి ఢిల్లీ వెళ్లారు. రేపు జాతీయ మహిళా కమిషన్ ఎన్హెచ్ఆర్సీని కలవనున్నారు. అసెంబ్లీ వద్ద జరిగిన దాడిపై ఫిర్యాదు చేయనున్నారు. దుర్గం చెరువు సందర్శనకు రేపటి వరకు మూసివేసినట్లు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. నిర్వహణ పనుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సందర్శకులు సహకరించాలని సీఎంసీ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఆంధ్రాకు నీళ్లిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఎల్లూరు పంప్ హౌస్లో మోటార్లు సరిగ్గా నడవకుండా నీళ్లు భద్రపరచడం లేదన్నారు. సీఎం తన సొంత జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల విషయంలో కూడా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. చెరువుల్లో వినాయక నిమజ్జనానికి హైడ్రా వ్యతిరేకం కాదని, దీనిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన అమీన్పూర్, కాప్రా వంటి 4-5 చెరువుల వద్ద మాత్రమే ఆంక్షలు అమల్లో ఉన్నాయని తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. మంత్రి

సీతక్క ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం గ్రామ పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని ట్రెజరీకి బదులుగా సమీపంలోని జాతీయ బ్యాంకుల్లో జమ చేసుకోవచ్చు. సభలో జరిగిన విస్తృత చర్చ అనంతరం సభ్యులు దీనికి ఆమోదముద్ర వేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ అండ్ ఏఆర్ న్యూస్ _HPNను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 8:05 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రామ్ లో. సో ప్రతిరోజు తెలంగాణ ప్రోగ్రామ్ లో తెలంగాణ హిస్టరీ, ఆర్ట్, కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం, ఇలా మన తెలంగాణకి సంబంధించిన బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇవాళ తెలంగాణ ప్రోగ్రాంలో మనం తెలంగాణలోని ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ డెస్టినేషన్ గురించి, అంటే ఈ డెస్టినేషన్ ఏంటి అని డైరెక్ట్గా చెప్పేసే ముందు అది ఎలా ఉంటుందో ఒక్కసారి నేను చెప్తూ ఉంటాను, మీరు ఇమాజిన్ చేసుకోండి. చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో ప్రశాంతంగా కనిపించే నీలిరంగు నీళ్లు, ఆ నీటి మధ్యలో చిన్న చిన్న ఐలాండ్స్, వాటిని కలుపుతూ నీటి మీద అందంగా కనిపించే ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్. అసలు ఇవన్నీ ఊహిస్తుంటే ఏదో ఫారెన్ లొకేషన్ గురించి చెప్తున్నావా సత్య అని అనుకుంటున్నారా? అస్సలు కాదు, ఇదే మన లక్నవరం ఐలాండ్, లక్నవరం బ్రిడ్జ్, లక్నవరం సరస్సు. సో ఇవాళ మన లక్నవరం గురించి మాట్లాడుకుందాం మన తెలంగాణ ప్రోగ్రాంలో. సో మీకోసం ఈ సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ తర్వాత మనం ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
2: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
1: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
2: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
2: ఎస్, డోంట్ మిస్ ఇట్.
3: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జీ సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:24 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో ఇవాళ తెలంగాణ ప్రోగ్రాంలో మనం లక్నవరం గురించి, లక్నవరం ఐలాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. లక్నవరం సరస్సు చూస్తే మొదట మనకు దాని పీస్ఫుల్ బ్యూటీ డెఫినెట్లీ కళ్ళకి ఎంతో విందునిస్తుందండి. సిటీ లైఫ్లో మనం ఎప్పుడూ ట్రాఫిక్, హార్న్స్, డెడ్ లైన్స్, బిజీ షెడ్యూల్స్ వీటన్నిటి మధ్యలో నుంచి ఒక్క చిన్న ఎస్కేప్ లక్నవరంకి వెళ్తే అక్కడ మనకి ఒక్కసారిగా ఈ నాయిస్ లేని ఒక చిన్న వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చుట్టూ గ్రీనరీ, ముందు అంతటా వాటర్ ఉంటుంది, మధ్యలో ఒక ఐలాండ్, ఆకాశం నిండా మేఘాలు, నీటిపై పడే ఆ సన్లైట్, అసలు నేచర్ మన కోసం ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ చేసినట్టే అనిపిస్తుంది. ముఖ్యంగా సన్రైజ్ అండ్ సన్సెట్కి అయితే లక్నవరం బ్యూటీ ఇంకో లెవెల్ అనే చెప్పాలి. అసలు సన్రైజ్ అండ్ సన్సెట్ టైంలో లక్నవరం ఎలా ఉంటుంది అని మాట్లాడుకుందాం ఈ సూపర్ ట్రాక్ తర్వాత. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:38 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో ఇందాకే మనం లక్నవరం గురించి మాట్లాడుకునేటప్పుడు అక్కడ సన్ రైజ్ అండ్ సన్సెట్ ఆర్ డిఫరెంట్ లెవెల్ అని అయితే మాట్లాడుకున్నాం కదా. అది ఎందుకు అనంటే సన్ రైజ్ అండ్ సన్సెట్ టైంలో ఆకాశం రంగులు మారుతున్నప్పుడు ఆ రంగుల రిఫ్లెక్షన్ నీటి మీద పడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఆ లేక్ ఒక మిర్రర్ ఇమేజ్ లాగా అనిపిస్తుంది. ఇంకా ఐలాండ్స్ గురించి చెప్పనే అక్కర్లేదు. నీటి మధ్యలో పచ్చగా కనిపించే ఆ చిన్న చిన్న దీవులు లక్నవరానికి ఒక స్పెషల్ చామ్ అని అనాలి. ఆ టైంలో బోటింగ్ చేస్తే అసలు మనసు వేరే లెవెల్లో ఫ్లోట్ అవుతుంది కదా. నేచర్ ఇంత సింపుల్గా ఉండి కూడా అంత బ్యూటిఫుల్గా ఎలా అనిపిస్తుందో అని డెఫినెట్గా ఫీల్ అవుతాం. అలాగే లక్నవరం హ్యాంగింగ్ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ మీద నడుస్తున్నప్పుడు ఒకవైపు నీరు, మరోవైపు గ్రీన్ హిల్స్, కింద లేక్, చుట్టూ ఫ్రెష్ ఎయిర్, అది ఒక అడ్వెంచరస్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. లక్నవరం అందాలను ఫోటోగ్రఫీస్లో దాచేసుకొని మన దగ్గర పెట్టేసుకోవచ్చు అనే దానికంటే కూడా ఎవ్రీ టైమ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ను ఇచ్చే ఒక బ్యూటిఫుల్ ప్లేసే మన లక్నవరం దీవులు. కొంతసేపు అక్కడ కూర్చుని ఆ నీటిని చూస్తూ ఉంటే మన మైండ్లో ఉన్న ఎలాంటి అన్నెసరీ థాట్స్ అయినా డెఫినెట్లీ రిఫ్రెష్ అయిపోవడం పక్కా అని అంటారు ఒక్కసారి లక్నవరం వెళ్ళొస్తే. మీకోసం ఒక సూపర్ ట్రాక్ వెయిట్ చేస్తోంది. సో ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

FM Rainbow 101.9. ఇవాల్టి మన తెలంగాణ ప్రోగ్రాంలో లక్నవరం లేక్ గురించి, లక్నవరం బ్రిడ్జ్ గురించి, అసలు లక్నవరం అందాల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. కాబట్టి ఆల్రెడీ లక్నవరం వెళ్ళొచ్చిన వాళ్ళైతే డెఫినెట్లీ వాళ్ళ మెమొరీస్ని ఒక్కసారి రిఫ్రెష్ చేసుకుంటారు. అండ్ లక్నవరం చూడని వారైతే డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి, బికాజ్ దాట్ ఈస్ అ వర్త్ వాచింగ్ ప్లేస్ అండ్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ఆర్ తెలంగాణ, మన తెలంగాణ టూరిజం అండ్ మన తెలంగాణలో ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్. కాబట్టి యూ కెన్ హ్యావ్ అ బ్యూటిఫుల్ టైమ్ దేర్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ద డే. మీకోసం అయితే సూపర్ ట్రాక్స్ వచ్చేస్తున్నాయి, సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 9:05 అయిపోయింది. మనం ఉన్నాం రిమ్జిమ్ హైదరాబాద్ షోలో. సో ఇవాళ రిమ్జిమ్ హైదరాబాద్ షోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, యూజువలీ బెర్రీస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, స్ట్రాబెర్రీయే కదా. కానీ యాజ్ పర్ బొటానికలీ ప్రూవెన్ క్వాలిఫికేషన్స్ చూస్తే బనానాస్ ఆర్ బెర్రీస్ బట్ స్ట్రాబెర్రీస్ ఆంట్ అంటున్నారు. బొటానికలీ బనానాస్ క్వాలిఫై అయ్యాయంట బెర్రీస్గా, కానీ స్ట్రాబెర్రీస్ని మాత్రం బెర్రీగా కన్సిడర్ చేయకుండా అగ్రిగేట్ ఫ్రూట్గా కన్సిడర్ చేస్తారంట. దట్ ఇస్ దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కదా. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: హైదరాబాద్ హార్ట్ బీట్ సికింద్రాబాద్ వైబ్ ఎఫ్ఎం రెయిన్బో బ్రింగ్స్ ఇట్ అలైవ్. దట్స్ రైట్, వైబ్రెంట్ హైదరాబాద్ ఈజ్ యువర్ ఎంటర్‌టైన్‌మెంట్ గేట్వే టు ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ టౌన్. మ్యూజిక్, కల్చర్, స్పోర్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ఆల్ ప్యాక్డ్ ఇన్ వన్ వైబ్రెంట్ షో. సో whether you are chilling at Tank Bund or shopping at Charminar, stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
1: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 9:15 మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో. సో మనం మాట్లాడుకుంటున్నాం కదా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి. మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, మన ఎర్త్ మీద కంప్లీట్ ల్యాండ్ ఏరియాని కంబైన్ చేస్తే ఒక్క సింగిల్ ఓషన్కి దానికంటే ఎక్కువ స్పేస్ ఉందంట. అది ఏ ఓషనో మీకు ఏమైనా తెలుసా? అండ్ దాట్ ఈస్ పెసిఫిక్ ఓషన్. సో పెసిఫిక్ ఓషన్ ఈజ్ బిగ్గర్ దాన్ ద వరల్డ్స్ ల్యాండ్ ఏరియా. ఎంత ఇంట్రెస్టింగ్ కదా ఇది. సో పెసిఫిక్ ఓషన్ దాదాపుగా 160 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉందంట. అంటే మన హోల్ ల్యాండ్ ఏరియా కలిపిన దానికంటే కనుక పెద్దది ఏకైక ఓషన్. అంటే కొన్ని ఓషన్స్ కలిపితే కాదు, ఒకటే ఓషన్ విచ్ ఇస్ బిగ్గర్ దెన్ ద ల్యాండ్ ఏరియా ఇస్ పెసిఫిక్ ఓషన్. మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 9:26 అయితే అయిపోయింది. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో. సో ఇవాళ రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో మనం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ట్రీస్ కంటే కూడా ఎర్లియర్గా, అంటే ట్రీస్ కంటే కూడా ముందుగానే ఉన్న యానిమల్ ఏదన్నా ఉంది అని అంటే అవి షార్క్స్ అట. సో షార్క్స్ 400 మిలియన్ ఇయర్స్ నుంచి ఉందంట. సో దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో ఆన్ దిస్ నోట్ మనం బోల్డ్ అన్ని విషయాలు మాట్లాడుకున్నాం, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నాం, తెలంగాణ షోలో లక్నవరం గురించి మాట్లాడుకున్నాం. సో ఆఫ్టర్ ఆల్ ఆఫ్ ఇట్ దిస్ ఇస్ ద టైమ్ టు సైన్ ఆఫ్. సో యువర్ సత్యాయ్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. సరిగ్గా 9:30 నయరంగ వింటారు. ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ ట్రాక్ వెయిట్ చేస్తుంది. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మోర్ క్రౌడెడ్, టెక్నాలజీస్ మోర్ పవర్ఫుల్ అండ్ యాక్టర్స్ మోర్ న్యూమరస్.
1: భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష క్షేత్ర సహయోగ బ రే హోన.